ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 10వ రోజు మంగళధ్వని.

గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పవర్తోని ఆర్జే స్పందన. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ డే విత్ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్ అండ్ పాజిటివిటీ టూ. సో చాలా మాట్లాడుకుందాం. సో ఈరోజుని మంచి డివోషనల్ సాంగ్స్తో స్టార్ట్ చేద్దాం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. అండ్ మనం ఈరోజు మార్నింగ్ని చాలా చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అండ్ దానికి సంబంధించి ఎవ్రీడే ఒక మంచి సూదింగ్ సాంగ్ వింటూ లేవడం, ఆ తర్వాత మన బాడీకి కైండ్ ఆఫ్ స్మాల్ ఎక్సర్సైజ్ కానీ, ఒకవేళ అది కుదరలేదు అంటే అట్లీస్ట్ వాకింగ్ కానీ దగ్గరలో ఉన్న ప్లేస్లో కాసేపు అలా నడుస్తూ మన బాడీ మొత్తానికి కొంచెం వర్క్ అనేది పెడుతూ, కుదిరితే చిన్నపాటి జాగింగ్ రన్నింగ్ అలా చేస్తూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ, లైక్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా బెల్లీ ఫ్యాట్ అని, కైండ్ ఆఫ్ దాన్ని కరిగించడానికి ఆర్ ఎల్స్ మనం యాక్టివ్గా ఉండడానికి, మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఫుల్ ఏకాగ్రతతో పర్ఫెక్ట్గా ఆ పని చేయాలి అంటే మన డేని మనం పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలి. మార్నింగ్ లేవగానే చిన్న కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ, కైండ్ ఆఫ్ వాటర్ మార్నింగ్ లేవగానే వాటర్ తాగడం, లైక్ కలిమిట్ 2 glasses ఆఫ్ వాటర్ లైక్ దట్. మనం ఒక వాటర్ క్వాంటిటీని ఫిక్స్ చేసుకొని అలా మార్నింగ్ లేవగానే వాటర్ తాగి వాకింగ్కి వెళ్ళి చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేస్తూ మంచి మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఈ విధంగా మనం డేని స్టార్ట్ చేస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోవాలి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు, హెల్తీ ఉన్న ఐటమ్స్ ఏంటివి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఎక్సర్సైజెస్లో ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి ఆసనాస్ చేస్తే బాగుంటుంది అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

0: తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ లో సమయం 7:18 దాటి 4 సెకండ్లు అవుతుంది. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము ఇప్పుడే ఎలా డేని స్టార్ట్ చేయాలి అనే దాని గురించి. అండ్ దానిలో భాగంగా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డీప్ బ్రీతింగ్. మనం ఎప్పుడైతే మార్నింగ్ లేవగానే మంచి బయట అలా బయటకు వచ్చి పచ్చని చెట్ల దగ్గర ఒక మంచి డీప్ బ్రీతింగ్ తీసుకున్నామనుకో, సో ఆక్సిజన్ పెరుగుతుంది, మనసుని కూడా అది శాంతపరుస్తుంది, ఆందోళన లాంటివి ఏమున్నా తగ్గిస్తుంది. అందులో ఆసనాస్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ చేస్తూ ఒక 5 మినిట్స్ ఆ చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేశారు అని అంటే మెదడు ప్రశాంతంగా అవుతుంది అండ్ ఆలోచనలు కూడా స్పష్టంగా మారుతాయి. అండ్ ఇంకా నిద్ర క్వాలిటీ కూడా మెరుగుపడుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేని మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఈ డేలో మనం చేయాల్సిన పనులన్నీ ఏంటి అనేవి కూడా ఒకసారి నెమరు వేసుకున్నట్టు కూడా అవుతుంది. సో ఒక్కొక్క పనిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి క్వాలిటీగా కంప్లీట్ చేయాలి అనే దాని గురించి కూడా మనకు పర్ఫెక్ట్ ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మరికొన్ని మాట్లాడుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9 MHz.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz పై విత్ మీ ఆర్జే స్పందన. సో మనం మాట్లాడుకుంటున్నాము మార్నింగ్ ఏ విధమైన క్వాలిటీగా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి. సో దాంట్లో భాగంగా సో మనం మాట్లాడుకున్నాము మెడిటేషన్ కానీ అండ్ కైండ్ ఆఫ్ వాకింగ్ మనకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. అండ్ దాంతోపాటు మనం హెల్తీగా ఉండాలి అంటే మనం తీసుకునే ఇంటేక్ ఫుడ్ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి. చాలా తక్కువ వరకు మాంసాహారం తీసుకోవాలి, ఎక్కువ శాకాహారం తీసుకోవాలి. అండ్ తక్కువ చక్కెర, ఎక్కువ పళ్ళు, తక్కువ డ్రైవింగ్, ఎక్కువ వాకింగ్, తక్కువ ఒత్తిడి, ఎక్కువ నిద్ర, తక్కువ కోపం, ఎక్కువ ఆనందం. సో ఈ విధంగా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే టాప్ అవుతాడు కదా. సో ఆ విధంగా సో కొన్నిట్లో తగ్గించుకొని హెల్దీ ఉన్న ఐటమ్స్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాటిని మనం ఎక్కువగా తీసుకుంటూ లైక్ ఎక్సర్సైజ్ పరంగా కానివ్వండి, కొంచెం లగ్జరీని పక్కన పెట్టేసి కొంచెం బాడీని కష్టపెట్టి కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఫుడ్ నచ్చింది కాకుండా ఇదే తినాలి స్వీట్స్ బిర్యానీ ఇట్లా కాకుండా యా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గుడ్ ఫర్ హెల్త్ అలా వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ మరిన్ని మాట్లాడుకుందాం, అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 MHz.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ లో సమయం 7:41 దాటి 2 సెకండ్లు అవుతుంది. సో చాలామంది తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో కొన్ని కొన్ని మార్పులు చేయడం వల్ల మనం హెల్తీగా ఉండడమే కాకుండా మనం మెడిసిన్స్ యూజ్ చేసే దానికన్నా ఎక్కువగా మనం వాడే ఫుడ్ పైన ప్రభావం చూపిస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బరువు తగ్గించడమే అనుకోండి, దానికోసం కూడా మనం మన సొంతంగా మనం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ని మార్చేసుకుంటే అది ఈజీ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ చూసుకోండి, బొప్పాయి ఉంది. సో అది తక్కువ క్యాలరీలు అండ్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అండ్ దానివల్ల కొవ్వుని అది కాల్ చేస్తుంది. అండ్ బొప్పాయిలో పప్పాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది అన్నట్టు, అది జీర్ణక్రియకు పేగు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సో ఎక్కువ కాలం ఆకలిని అరికట్టి బరువు తగ్గడంలో కూడా పప్పాయ యూజ్ అవుతుంది. సో అండ్ దాంతోపాటు ఎగ్స్ అనేవి చాలా చాలా పోషకమైన అల్పాహారం, కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అవిస గింజలు విన్నారా, ఈ అవిస గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించి బరువు తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ కొబ్బరి నూనె మనందరికీ చాలా ఈజీగా సింపుల్గా దొరికేవి. నువ్వుల నూనె అండ్ ఆవాల నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయంట. సో వనస్పతి అండ్ రీసైకిల్ నూనెలు వంటి హైడ్రోజనేటెడ్ కొవ్వులను నివారించండి. అండ్ బ్రౌన్ రైస్, ఊక తొలగించబడినందున

బ్రౌన్ రైస్లో తెల్ల బియ్యం కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయంట. సో మీ బరువు తగ్గించే ఆహారంలో బ్రౌన్ రైస్ని చేర్చుకోవడం జీర్ణక్రియ మరియు ఆకలిని నియంత్రించడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు పప్పు దినుసులు, గింజలు అండ్ చిక్కుళ్ళు ప్రోటీన్ ఫైబర్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ యొక్క గొప్ప మూలాలు. సో ఇవి త్వరగా కడుపు నింపి అతిగా తినడాన్ని నిరోధిస్తాయన్నమాట. కొవ్వు తక్కువగా ఉండటం వల్ల బరువు కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, కీరదోస, అవకాడో ఇలా. సో మాట్లాడుకుందాం, అంతవరకు వింటూనే ఉండండి FM 101.9 MHz.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. సో మనం మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా విధంగా మనల్ని మార్చుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనం రోజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ ఆఫ్ టైం మనం ఒక బ్రిస్క్ వాక్ కానీ రన్నింగ్ కానీ చేసినట్లయితే ఒత్తిడి అనేది ఉండదు. పని మనుషులని పెట్టుకొని ఎక్కువగా వాళ్ళపైన ఆధారపడడం కన్నా మన ఇంటి పని కూడా మనం స్వయంగా చేసుకున్నట్లయితే అది శారీరక వ్యాయామంతో పాటు క్యాలరీస్ కూడా కొంచెం తగ్గి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు మందుల కన్నా ఈ చిట్కాలు చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. వేడి వేడి టీలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే వెంటనే బాధ నుండి విముక్తి పొందవచ్చు. అండ్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి రకరకాల పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటారు. అండ్ రోజు క్రమం తప్పకుండా ఓ చిన్న గిన్నెడు ఓట్స్ని తీసుకుంటే కొలెస్ట్రాల్ చాలా ఈజీగా తగ్గిపోతుంది. అండ్ నీరు తాగడం అన్నది అసలు ఎంత ఆరోగ్యం అంటే అది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అత్యవసరం. వ్యాయామం చేయడానికి ముందు ఆ తర్వాత కూడా తప్పనిసరిగా మనం వాటర్ అనేది తీసుకోవాలి. ఇది మనం చెప్పేది కాదు, నిపుణులు చెప్తున్నారు. అండ్ బీపీ ఒత్తిడి ఆందోళనలు ఉంటాయి కదా, సో ఈ విధంగా బాధపడేవారు కూడా నిపుణుల సలహా మేరకు క్రమం తప్పకుండా రోజులో కొద్దిసేపు అయినా ఎక్సర్సైజ్ అయితే తప్పకుండా చేయాల్సిందే. వ్యాయామంపై సమస్యలకు మందు కన్నా ఇదే ఎక్కువగా పనిచేస్తుంది. అండ్ వై మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో ఆ టైంలో ఆయాసం కానీ శ్వాసపరమైన సమస్యలు కానీ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు వ్యాయామం చేయడం వెంటనే ఆపి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ చెవి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి చూస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. అదేంటంటే పచ్చి బంగాళదుంప ఉంటుంది కదా, అది చెవిలో కొద్దిసేపు పెట్టుకుంటే నొప్పి పోతుంది. ఆహారం బాగా నమిలి ఎక్కువసేపు తినడం వల్ల జీర్ణం కావడంతో పాటు మరో లాభం కూడా ఉంది. అది ఎక్కువసేపు ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువగా తిన్నామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. దాంతో ఎక్కువ సమయంలో తక్కువ ఆహారం కూడా తీసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా వినడానికి చిన్నగానే అనిపిస్తూ ఉంటాయి, బట్ ఇలాంటి టిప్స్ మనం చిన్న చిన్నగా కొన్ని కొన్ని పాటిస్తూ ఉన్నామంటే అది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనల్ని కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటైన తర్వాత కూడా రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యాసంగి పంటలో రైతులు కేంద్రాలకు తీసుకొచ్చే ప్రతి గింజను రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మార్పు పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నా తెలంగాణ రైతుల జీవితాల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతాంగం పట్ల రాష్ట ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలోనూ ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శించారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ షాహబుల్ ఫిక్రీ, ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వాడికి నా మీద ప్రేమే లేదు. హీ డజంట్ లవ్ మీ, యు నో.
1: నో, హీ లవ్స్ యు. హీ లవ్స్ యు సో మచ్.
0: అవునా? ఎంత?
1: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
0: ఓ, ఇంకా?

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్లో సమయం 8:20 దాటి 41 సెకండ్లు అవుతుంది. సో ఎండాకాలంలో ఈ మధ్య ఎండలు అయితే చాలా చాలా విపరీతంగా ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్లో అండ్ తెలంగాణలో గత కొన్ని వారాలుగా దంచి కొడుతున్న తీవ్రమైన వడగాలులు, విచ్ వి కాల్ హీట్ వేవ్, అది ఇప్పుడు కొంచెం తగ్గే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖని సూచనలు ఇచ్చిందన్నమాట. సో క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుతుంది అని చెప్తున్నారు. సో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అని కూడా సూచిస్తున్నారు. సో నగరంలో పగటి ఉష్ణోగ్రతలు బేసిక్గా 43 డిగ్రీస్ వరకు నమోదయ్యాయి ఇప్పటి వరకు. అండ్ ప్రజెంట్ 38 నుండి 40 డిగ్రీస్ వరకు తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో దీనివల్ల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో రానున్న డేస్ ఉష్ణోగ్రతలు ఇంకాస్త తగ్గే అవకాశం ఉంది అని కూడా వాతావరణ శాఖ వెల్లడించిందన్నమాట. సో గత కొద్ది రోజుల రికార్డ్ గతంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కార్వాన్, చంద్రయానగుట్ట అండ్ అంబర్పేట లాంటి ప్రాంతాల్లో 43 డిగ్రీస్కి పైన ఉన్నాయని రికార్డ్ అయిందన్నమాట. సో ముందస్తు హెచ్చరికలు ఏంటి అంటే, ఈ సమ్మర్ సీజన్లో దాదాపు తెలంగాణలో 612 మండల్స్లో 588 వరకు వడగాలులకు గురయ్యే ఛాన్స్ ఉంది అని రాష్ట్ర హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ గుర్తించింది. అండ్ మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనసుకి తొలివారం.

బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ల సమయం 8:50 దాటి 48 సెకండ్లు అవుతుంది. సో మనం హైదరాబాద్లోనే ఉంటూ హైదరాబాద్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోతే ఎలా చెప్పండి. సో దానికి సంబంధించి మనం మాట్లాడినట్లయితే భాషల గురించి స్పెషల్గా మనం మాట్లాడితే ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేది దక్కనీ ఉర్దూ. హైదరాబాద్లో మాట్లాడే ఉర్దూకి ప్రత్యేక యాస అనేది ఉంటుందన్నమాట. లైక్ హౌలే, కైకు, నక్కో ఇలాంటి పదాలు అయితే చాలా చాలా ఫేమస్. అండ్ మన హైదరాబాద్ని సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. నిజాంల కాలం నుండి ముత్యాల వ్యాపారం ఇక్కడ ఎక్కువ చేస్తూ ఉండడం వల్ల సో సిటీ ఆఫ్ పర్ల్స్ అనుకుంటూ ముత్యాలతో పోలుస్తూ అలా చెప్తూ ఉంటారు. అండ్ మన భాష తెలుగుతో పాటు దక్కని ఉర్దూ ఉంటుంది. అండ్ తెలుగు ప్లస్ ఉర్దూ రెండు మిక్స్ చేస్తూ ఉంటాయి. క్యా బోల్తే బాయ్, ఇంకమ్మా కలిపి మాట్లాడుతూ ఉంటారనమాట. సో మనం మాట్లాడే లాంగ్వేజ్లు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైట్ బంద్ చేయి, లైట్ ఇంగ్లీష్ వర్డ్, బంద్ హిందీ వర్డ్, చెయ్యి తెలుగు వర్డ్. సో మనం బేసిక్గా యూజ్ చేసే లాంగ్వేజ్లో వస్తూ ఉన్న కొద్ది, జనరేషన్స్ వస్తూ ఉన్న కొద్ది లాంగ్వేజ్ పాలిష్ అయ్యి ఇంగ్లీష్ అటాచ్ అవ్వడం, హిందీ అటాచ్ అవ్వడం, సో ఇలా అటాచ్ అవుతూ వస్తూ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లాంగ్వేజ్ దట్ మోస్ట్లీ యూస్డ్ ఇన్ హైదరాబాద్. అండ్ లెట్స్ కంటిన్యూ టాకింగ్ అబౌట్ దిస్. ఇంకా తెలుసుకుందాం, అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

కాకపోతే మహారాజులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్, దీని అర్థం ఏంటంటే బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దగ్గుతుందని, ఆరోగ్యం షెడ్కి వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కదరా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. నీళ్ళంటే వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా, తాగండి ఓగండి, మీరు సావు మీరు సావండి రా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకలను ఉదయం 8:30 ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న పాలమూరు ప్రాజెక్టులకు 8,000 కోట్ల రూపాయలైనా ఇస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం హజిలాపూర్లో ఎత్తిపోతల ప్రాజెక్టుకు మంత్రి భూమిపూజ చేశారు. జిల్లా ఆసుపత్రుల్లోనే ప్రజలకు 90% వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులు మినహా రోగులను ఇతర ప్రాంతాలకు రిఫర్ చేసే పరిస్థితి రాకుండా వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న మ్యాన్మార్ అధ్యక్షుడు యుమిన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబర్చిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లోక్ల సమయం 9:14 దాటి 28 సెకండ్లు అవుతుందని మనం మాట్లాడుకుంటున్నాము హైదరాబాద్ గురించి. సో హైదరాబాద్లో అసలు హార్ట్ అంటే ఏంటి అంటే చార్మినార్. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన ఈ కట్టడం చాలా ఫేమస్, ఎంత అంటే హైదరాబాద్కి హార్ట్ లాగా. సో అండ్ మన హైదరాబాద్ గురించి మాట్లాడాలంటే హైదరాబాద్ బిర్యానీ, దాన్ని అసలు తీసేయలేము. అంత స్పెషాలిటీ అనమాట ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ బిర్యానీ. అండ్ ఆఫ్ కోర్స్ రంజాన్ మాసంలో లభించే హలీం కూడా ఇక్కడ చాలా స్పెషల్. ఈ రెండు వంటకాలు అయితే అబ్బా అద్భుతాలు అనుకో. ఇంకా గోల్కొండ కోట, గోల్కొండ ఫోర్ట్ ఉంది కదా, అది చారిత్రాత్మక కోట. అండ్ ఇక్కడ జరిగే లైట్ అండ్ షో ఉంటుంది కదా, సౌండ్ షో, అది ఎంత బాగుంటుందంటే పర్యాటకులకందరికీ ఒక ఆకర్షణీయమైన ప్లేస్. అండ్ ఆధునిక హంగుల గురించి మాట్లాడితే ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన హైటెక్ సిటీ, హైటెక్ సిటీ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది. అండ్ హుస్సేన్ సాగర్, నగర నడిబొడ్డున ఉన్న ఈ అందమైన సరస్సు, మధ్యలో బుద్ధుని భారీ విగ్రహం, అబ్బబ్బా ఎన్ని ఎన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయి కదా. సో మరిన్ని తెలుసుకుందాం, అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్లో సమయం 9:26 దాటి 16 సెకండ్లు అవుతుంది. సో మనం వైబ్రెంట్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో హైదరాబాద్కి సంబంధించిన కట్టడాల గురించి అండ్ ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ అందులో ఫుడ్ ఐటమ్స్ హైదరాబాద్ బిర్యానీ అండ్ హలీ మాత్రమే కాకుండా ఇక్కడ ఇరానీ చాయ్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఫేమస్ కదా. అండ్ వాటితో పాటు ట్రెడిషనల్గా పల్లెటూళ్ళలో ఎక్కువ శాతం ఇప్పటికీ కూడా వండుతున్న వంటలు సెరవపిండి అండ్ ఫెస్టివల్స్ వచ్చాయి అని అంటే చాలు. గారెలు ఇవి సకినాలు మడుగులు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అంటే మురుకులు అని కొందరు, మడుగులు అని కొందరు. సో ఈ విధంగా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ పచ్చి పులుసు. సో ఇవన్నీ మన హైదరాబాద్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ థింగ్స్ అనమాట. అండ్ మరిన్ని తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: Thank you.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లోక్ లో సమయం 9:51 దాటి 51 సెకండ్లు అవుతుంది. అండ్ మనం ఈరోజు చాలా మాట్లాడుకున్నాము మార్నింగ్ వాక్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ని, మనల్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి, హెల్త్ని ఏ విధంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ దాంతోపాటు మన హైదరాబాద్కి సంబంధించి కూడా చాలా మాట్లాడుకున్నాము. హిస్టారికల్ మూమెంట్స్ కానివ్వండి అండ్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, హైదరాబాదీ బిర్యానీ గురించి కానివ్వండి, చాలా మాట్లాడుకున్నాము. అండ్ అలాగే తెలియకుండానే టైం అయితే అయిపోయింది. అండ్ ఇట్స్ టైమ్ టు బిడ్ యూ బై అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని రాష్ట రెవెన్యూ హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ నిన్న సచివాలయంలో చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన జీవో జారీ చేసింది. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో భర్తీ చేసే 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీశాట్ డిజిటల్ కంటెంట్ అందించనుందని సీఈఓ బోధనపల్లి వేణుగోపాలరెడ్డి తెలిపారు. మన రాష్ట యువతకు ఉద్యోగాలు సాధించడానికి వీలుగా పరీక్షకు సంబంధించిన కంటెంట్ను డిజిటల్ లెసన్స్ ద్వారా అందించాలని నిర్ణయించామన్నారు. సైబరాబాద్ షీ టీమ్స్ ఈ నెలలో 104 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి పబ్లిక్ ప్లేసుల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడిన 29 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 37 మందిపై కేసులు నమోదు చేయగా మిగిలిన వారిని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఈఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి నిలయంలో సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు.

0: जिन्होंने अपने वीर सैनिकों के लिए योगदान दिया। साथियों, भारत के हर गांव में, हर शहर में कुछ न कुछ ऐसा हो रहा है जो हमें प्रेरणा देता है। कई बार इन प्रयासों की ज्यादा चर्चा नहीं होती, लेकिन जब हम इन्हें जानते हैं तो ये विश्वास और मजबूत होता है कि देश अपने लोगों की शक्ति से आगे बढ़ रहा है। मेरा आपसे आग्रह है, अपने आसपास के ऐसे प्रयासों को जरूर देखिए। जो लोग समाज के लिए अच्छा काम कर रहे हैं, उन्हें पहचानिए, उनकी सराहना कीजिए, उनसे सीखिए और हो सके तो खुद भी किसी अच्छे काम से जुड़िए। अगले महीने मन की बात में कुछ और प्रेरक गाथाओं के साथ मैं फिर आपसे जुड़ूंगा। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी प्रधानमंत्री गौरवनीयులు श्री नरेंद्र मोदी గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
4: నమస్కారం సార్.
3: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
4: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్.

0: మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను, కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
1: చాలా సంతోషం అనిమేష్ గారు. గురిందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్, నా పేరు గురిందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురిందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
2: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని

0: అని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలున్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
0: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో.

0: ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారో నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్న కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుము షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక

గుణముంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా

విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళమహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేను భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన,

మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రుడారా, నీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తీ నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి

దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ల దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల

0: ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు, తమవంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు, కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: సర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలుగు రాష్ట్రాల నుండి
2: 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.

మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: वेलकम बैक लिसनर्स, यू आर लिसनिंग टू आकाशवाणी एफएम रेनबो 101.9 और मैं हूँ आपकी आरजे जागृति। जी हाँ, कॉल्स आने शुरू हो गए हैं, देखते हैं कौन है। हेलो सर,
1: मैडम गुड आफ्टरनून। मैडम
0: गुड आफ्टरनून सर। सर, आपका नाम क्या है और आप कहाँ से बात कर रहे हैं?
1: के रमेश बात कर रहा हूँ। मैंने आपका नाम है ना?
0: जागृति सर।
1: हाँ जागृति जी, बहुत अच्छा है। आपका वॉइस भी अच्छा है, आप एक्टिंग भी बहुत अच्छा है, काफी
0: जी सर।
1: बहुत अच्छा है मैडम। 2010-2012 में हमारे షాప్ దుకాణం ముందు మేము అరుగుల మీద సామాన్ పెట్టుకునేది అన్నమాట, మా అరుగుల మీద
0: హా సర్
1: పెట్టుకుంటే ఎంసీహెచ్ వాళ్ళు వచ్చి మా అరుగుల మీద సామాన్ వేసుకొని పోయేది అన్నమాట.
0: అచ్చా సర్
1: అయితే మేమేం చేసాం, వై కృష్ణ అని మా ఫ్రెండ్ అనమాట, అది మన ఆయన ఎక్స్ కార్పొరేటర్ అనమాట,
0: హా సర్
1: అన్నయ్య సహాయిస్తున్నారు రోజు మాకు చాలా ఇబ్బంది వేస్తున్నా, నాకే కాదు మా చుట్టూ మాకు అందరికి ప్రాబ్లం వస్తుందని చెప్తే
0: హా సర్
1: ఇద్దరు ముగ్గురం కలిసి మేము ఆయన తీసుకొని కమిషనర్ ఆఫ్ ఎంసీహెచ్ కమిషనర్ పోయినాము. ఆయన బిజీ చెప్పిండు అనమాట, నువ్వు ఫుట్పాత్ మీద ఉంటే నువ్వు తీసుకుపో కావాలంటే గానీ నువ్వు అరుగుల మీద తీసుకుపోయి నీకే మక్కుంది
0: अच्छा
1: అట్లా
0: సార్
1: చెప్పి మళ్ళీ దాని తర్వాత మాట్లాడు చేయలేదు, మాకు చాలా ఎడ్యుకేషన్ అని చెప్తున్నాను మేడం.
0: हाँ सर सही कहा। तो
1: నా
0: उनकी
1: ఒక్కరికే కాదు అందరికి మేలు అయిపోయింది అనమాట. అట్లా
0: हाँ సార్ उनकी एक
1: ఫుట్పాత్ కదా, ఫుట్పాత్ మీద ఉండే తీసుకోవచ్చు వాళ్ళకి అక్కది, మా అరుగుల మీద మా షాప్ లోపల తీసుకుపోవడం తప్పు కదా అది,
0: हाँ सर
1: అందుకోసం చెప్పి చేసినా అందరూ అందరూ సుఖమే మేడం. ధన్యవాదాలు. కే రమేష్ ఉస్మాన్ మేడం.
0: हाँ थैंक यू सो मच सर। नहीं, दोस्तों के बारे में जब लोग बातें करते हैं ना, तो ऐसा लगता है कि पूरी दुनिया उनके साथ आ गई, क्योंकि दोस्ती होती है ऐसी है, एक ऐसा रिश्ता जो जब साथ हो तो एक धैर्य होता है, साथ हो तो एक विश्वास होता है, साथ हो तो ऐसा लगता है कि ठीक है अभी तो हम पूरी दुनिया जीत सकते हैं। हम कितने सारे दोस्ती पे मूवीज भी देखते हैं, बहुत सारे कॉलर्स आ रहे हैं, हम एक कॉल देखते हैं कौन है अभी। हेलो सर,

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
3: Hello Rainbow, you're listening to Akashwani FM Rainbow 1.9. Rainbow ke saath life aur rangeen aur hamara Hello Rainbow program chal raha hai. Dekhte hain abhi phone pe kaun hai. Hello?
4: Hello
3: Rainbow.
4: Good afternoon madam.
3: Good afternoon sir.
4: Ji, mera naam hai Radio Shaukeen Sarwar Ali.
3: Are Sarwar Ali sir.
4: Ji, woh dosti ke bare mein keh rahe hain aap
3: topic. Yes sir, aaj ka topic wahi hai.
4: दोस्ती का मायने ये है मैडम, जैसा उर्दू के चार लफ्ज होते, दाल वो सीन थे, दाल से दयानतदारी, वो से वफादारी, सीन से सच्चाई, ते से ताबेदारी, वो दोस्त होता. ये चार मायने रहना उस दोस्त में. और दोस्ती करना इतना आसान है जैसा मिट्टी पे उंगली से लिखना आसान है, लेकिन निभाना उतना मुश्किल है जैसा पानी से पानी पे लिखना. ये चार चीजा जो खूबी जिस इंसान में रहे वो जो सच्चा दोस्त होता.
3: सही कहा आपने सर, एकदम सही कहा.
4: और दोस्त वो नहीं जो खुशी में अपने सामने तालियां बजाए, दोस्त वो होता जो अपने बुरे वक्त पे अपने कंधे पे हाथ रखता, वो सच्चा दोस्त.

Alright, my dear friends, how are you? ఎలా ఉన్నారు అందరు కూడా? స్టూడియోలో టైం పర్ఫెక్ట్గా 2:02:46 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు జషన్ ఈ హైదరాబాద్. ఈరోజు మీకోసం స్పెషల్గా ఆఫ్టర్నూన్ థాట్ ట్రాన్స్మిషన్కి వచ్చాను మీ అందరినీ పలకరించాలని. అయితే నాకు కూడా ఈరోజు హైదరాబాద్లో చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంది. దానికోసం దేశ విదేశాల నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడికి వస్తుంటారు, లొట్టలు వేసుకొని తింటూ ఉంటారు. సో ఎక్కడి నుంచో వస్తుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, విదేశాల నుంచి. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ అలాంటిది అన్నమాట, చాలా టేస్ట్ ఉన్నది. చాలా ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది, చాలా అథెంటిక్ ఫుడ్స్ ఇక్కడైతే అవైలబిలిటీ ఉంటాయి. మరి దీనికోసం హైదరాబాద్ బిర్యానీ అని, హైదరాబాద్లో ఒక బిర్యానీ అని చాలామంది అనుకుంటారు, కానీ బిర్యానీతో పాటు చాలా స్పెషల్ వంటకాలు ఉన్నాయి. మరి ఆ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలామంది అయితే వాటిని యూట్యూబ్లో, ఇతర సోషల్ సైట్స్లో చూస్తూ ఆ కుకింగ్ స్టైల్ని నేర్చుకుంటూ లొట్టలేసుకొని తింటూ ఉంటారు. అందులో నేను కూడా ఒకని. అయితే ఈరోజు మీకోసం హైదరాబాద్లో ఒక బిర్యానీ కాదు, చాలా స్పెషల్ ఫుడ్ ఉన్నాయి. అవైతే చాలా వెరైటీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. పదే హోటల్కి వెళ్ళినా లేదా ఇంట్లో ఉన్నా కూడా ఆ వెరైటీస్నే చేసుకొని మళ్ళీ ఎవ్రీ వీక్ తినాలనిపిస్తుంటుంది అన్నమాట. వీకెండ్లో కానీ మనకి ఎప్పుడైనా ఆఫ్ దొరికినప్పుడు, రైట్? మరి అలాంటి విషయాల గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాడు మీ స్నేహితుడు, ఆత్మీయుడు యల్లేష్, రైట్? మరి జస్ట్ ఈ హైదరాబాద్ అంటూ ఈరోజు షో స్టార్ట్ చేసే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ని మనం ప్లే చేసుకుందాం. మరి ఆ సాంగ్ తర్వాత నేను మరిన్ని విశేషాలతో పాటు హైదరాబాద్ వంటలు అనగానే నాకైతే నోరు ఊరిపోతుంది, ఎందుకంటే నేను ఈరోజు భోజనం చేయలేదు కానీ వంటల గురించి చెప్పడానికి వచ్చాను. చూద్దాం మరి ఈ వంటలు చెబుతూనే నాకు కడుపు నిండుతుందేమో, రైట్? మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం హైదరాబాద్లో ఉన్నటువంటి స్పెషల్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం, రైట్? మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ని శంకర్ మహాదేవన్ గారు పాడారు, చాలా బాగుంటుంది ఈ పాట. చూద్దాం అది ఏ మూవీలో నుంచి. రైట్, ఈ సాంగ్ దుమ్ము లేచిపోయింది అనమాట మూవీలో ఒక్కసారిగా పడగానే. ప్రిన్స్ మహేష్ బాబు వైట్ షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకొని ఫ్రెండ్స్ గ్యాంగ్తో బ్యాక్న చార్మినార్, మరి హైదరాబాద్ మహానగరంలో పాడిన ఈ పాట ఎక్సలెంట్ హార్ట్ థ్రోబ్, అందరికీ కూడా బాగా నచ్చిన సాంగ్, నాకు కూడా బాగా ఇష్టమైంది. ఆల్ రైట్, మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. ఇది జస్ట్ ఈ హైదరాబాద్. 6:00 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాడు మీ స్నేహితులు. 1, 2, 3, 4, హియర్ యు గో.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

రైట్, మరి స్టూడియోలో టైం 2:15:44 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్. మీరందరూ కూడా మన ఎఫ్ఎం రెయిన్బో వినాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ షోని కానీ మన ఎఫ్ఎంలో వచ్చినటువంటి షోస్ అన్నీ కూడా వినాలనుకుంటే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు వినొచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ అనేది గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సెర్చ్ బార్లో ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని మీరు టైప్ చేయగానే మీకు వెంటనే వస్తుంది. అందులో ఒక బటన్ ఉంటుంది, ప్లే బటన్ క్లిక్ చేయగానే మన ఎఫ్ఎం రెయిన్బోలో ఉన్నటువంటి పాటలు మాటలు శ్రావ్యంగా వినసొంపుగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బిర్యానీయే కాదు, మన నగరవాసులే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా లొట్టలు వేసుకొని తినే రుచికరమైనటువంటి వంటలు ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. రైట్, హైదరాబాద్

పాత మొఘల ఈ సంస్కృతిని, అలాగే ఈ ఆధునిక నగరంలో ఉన్నటువంటి జీవితాన్ని కలిపే ఒక నగరం మన హైదరాబాద్. మరి ఇందులో ఉన్నటువంటి రుచికరమైన వంటలను కోరుకునే వారికి ఈ నగరం నవాబుల ఆహార స్వర్గం అని అంటుంటారు. మరి ఈ హైదరాబాద్లో వంటకాలు, మసాలాలు, కుకింగ్ స్టైల్, అరేబియన్ మరియు మన సౌత్ ఇండియన్ రుచుల కలయికతో వరల్డ్ పాపులారిటీని సంపాదించింది. మరి కారమైనా మసాలైనా మరి డిఫరెంట్గా వండేటువంటి ఈ వంట పద్ధతిని అందరూ ఇష్టపడే రుచి సువాసన కూడా కలిగి ఉంటాయి. ఎక్కడో పక్కింట్లో హైదరాబాద్ వంటలో, మన హైదరాబాద్ మహానగరంలో ఏదైనా గల్లీలో ఎక్కడైనా పక్కింట్లో వంట వండినా లేదా దగ్గరలో ఉన్నటువంటి ఆ హోటల్ పక్కలెళ్ళి మనం వెళ్ళినా కూడా ఆ గుమగుమలు సువాసనలతో మన కడుపు నిండిపోతుంది, వెంటనే వెళ్ళి తినాలి అనిపిస్తుంటుంది. అలాంటి వంటల పాపులారిటీ మన హైదరాబాద్లో ఉంది. మరి ముందుగా అయితే మాత్రం అందరికీ కూడా ఇష్టమైనటువంటి, ఎప్పటికీ కూడా టైమ్లెస్ వంటకం ఏదంటే అది అఫ్ కోర్స్ బిర్యానీ అనే చెప్పాలి. మరి మన భారతదేశంలోనే బిర్యానీకి పాపులారిటీ సంపాదించింది మన హైదరాబాద్ మహానగరం. మరి హైదరాబాద్ నవాబులు పాలించిన కాలంలోనే ఈ హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ అనేది వినపడింది. మరి బాస్మతి బియ్యం, కొద్దిపాటి మసాలా దినుసులు, రుచికరమైనటువంటి చికెన్ లేదా మటన్ కలిగిన ఈ నిజమైనటువంటి ఈ విందు తింటే ఆహా, నోరు ఊరిపోతుంది చెప్తుంటే నాకే. బహుశా ఈరోజు సండే కాబట్టి చాలామంది కూడా తింటూ కూడా ఉండొచ్చు, రైట్? మరి కొద్దిగా రైతా మరియు మిర్చికా సలాన్ అంటే మిరపకాయతో తయారు చేసినటువంటి ఆ గ్రేవీతో కలిపి హైదరాబాద్ బిర్యానీ తింటే హాహా, ఓహో, వాట్ ఏ సూపర్బ్, వండర్ఫుల్, యమ్మీ అని ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్పచ్చు. మరి హైదరాబాద్ బిర్యానీ దమ్ పద్ధతిలో, అంటే సాధారణంగా బిర్యానీలో చాలా చాలా రకాలు ఉన్నాయి, పులావ్ అని, పలావ్ అని అంటుంటారు, కానీ ఇక్కడైతే మాత్రం ఈ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే దమ్ పద్ధతిలో ఉంటుంది. అంటే మూత పెట్టి బౌల్ చుట్టూరు కాస్త దాన్ని క్లోజింగ్ చేస్తూ తయారు చేస్తారు. మరి దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ కూడా లోపల ఉన్నటువంటి స్టీమ్ బయటికి వెళ్లకుండా ఆ రుచిని మొత్తం ఆస్వాదించుకొని ఉంటుంది ఆ ఫుడ్లో. మరి ఆ ఫుడ్ తింటే వారెవ్వా, ఎన్నిసార్లు తిన్నా కూడా మన నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. వండర్ఫుల్. ఇలాంటి వంటకాలు మన హైదరాబాద్లో చాలా చాలా ఉన్నాయి, అదొకటే కాదు. మరి ఎన్నిసార్లు చెప్పినా, అంటే ఎన్నిసార్లు తిన్నా బిర్యానీ మళ్ళీ తినాలి ఎలా అనిపిస్తుందో, ఎన్నిసార్లు మాట్లాడుకున్న వంటల గురించి ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంటుంది, రైట్? మరి తర్వాత చాలా వంటకాలు ఉన్నాయి క్యూలో. మరి ఒక్కొక్క వంటకం యొక్క స్పెషాలిటీ ఏంటి అనే విషయం గురించి నేను మాట్లాడుతుంటాను, రైట్? మరి 3 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు మన ఎఫ్ఎం రెయిన్బోలో. తర్వాత 3 గంటల 5 నిమిషాల నుంచి 4 గంటల వరకు కూడా డబుల్ కా మీటాలో మనం ఈరోజు స్పెషాలిటీ ఏమిటి, అంటే ఈరోజు ప్రత్యేకత ఏమిటి, 31 మే నాడు ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని నేను చెప్తాను. అలాగే 4 గంటలకు కూడా న్యూస్ హెడ్లైన్స్ ఉంది. తర్వాత 4 గంటల 3 నిమిషాల నుంచి 5 గంటల వరకు కూడా స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చెప్తాను. ఆ తర్వాత మనకి 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల వరకు కూడా ఇది మన చట్టం పోష్ యాక్ట్ అంశం గురించి డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం ఉంది, పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు, రైట్? మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. ఆ సాంగ్ తర్వాత మరొక వంటకంతో మీ ముందుకు వస్తాడు మీ స్నేహితుడు యలేష్. మరి ఈరోజు సండే కదా, ఏమైనా స్పెషల్ ఉందా? వంటలే కాదు ఇంకా చాలా ఉంటాయి కదా.

0: చెప్పిన ప్లీజ్.
1: కుదరదంటే కుదరదంతే.
0: అయ్యో ప్లీజ్ ప్లీజ్.
2: మారింది శ్రీ చైతన్య సిద్ధమైంది.

ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు, ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఇస్ ది స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి. ఫైన్, మరి మనం ఉన్నాం జస్షన్ ఈ హైదరాబాద్, విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇల్లేష్. మరి మన హైదరాబాద్ మహానగరం రుచులకు పేరు సంపాదించింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంప్రదాయమైనటువంటి వంటలే కాకుండా మరి వీధి వంటకాలు కూడా, అంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ కూడా మనలాంటి ఫుడ్ లవర్స్కి చాలా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంటాయి అన్నమాట. ఈవెన్ వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫుడ్ వ్లాగ్స్కి ఇక్కడ నుంచే వాళ్ళు చాలా షార్ట్స్ అండ్ రీల్స్ చేస్తూ చాలా చాలా పాపులారిటీని సంపాదిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ట్రెడిషనల్ వంటలే కాకుండా ఈ స్ట్రీట్ సైడ్ ఫుడ్ కూడా మన నగరం యొక్క ఆహార సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

0: అన్నమాట. ఈసారి మీ స్నేహితులు కానీ బంధువులతో కానీ, అంటే హైదరాబాద్లో కాకుండా బయట ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వచ్చినా కూడా వాళ్ళని మన బిర్యానీ కాకుండా స్ట్రీట్ సైడ్ ఫుడ్ కూడా తినిపించండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. రైట్, మరి ఇకపోతే మనం బిర్యానీ తర్వాత చాలా పాపులారిటీ సంపాదించినటువంటి ఇంకొక వంటకం ఏంటంటే వరల్డ్లోనే చాలా పాపులర్, ఏ దేశంలోకి మీరు ఏదైనా ఆఫీస్ పర్పస్ ఏదైనా కంట్రీ విజిట్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను హైదరాబాద్ నుండి వచ్చాను అని అడగగానే వాళ్ళు వెంటనే రెండే రెండు క్వశ్చన్స్ వేస్తారు. ఒకటి ఏంటంటే, అయ్యి బిర్యానీ బాగుంటుంది కదా మీ హైదరాబాద్లో అని. ఇంకొక వంటకం ఇమీడియట్గా వచ్చేది, ఎస్, హలీమ్. ఇది చాలా చాలా టేస్ట్ అండ్ పాపులారిటీ సంపాదించింది ప్రపంచంలోనే. మరి ఈ వంటకం ఇది రంజాన్ నెలలోనే ఇతర ప్రత్యేక సందర్భాల్లోనే మన హైదరాబాద్లో ప్రతి స్ట్రీట్లో గల్లీ గల్లీలో కనిపిస్తూ ఉంటుంది. మరి అక్కడ చూస్తే క్యూలు ఉంటారు జనాలందరూ కూడా. ఆ క్యూలో నేను కూడా చాలాసేపు నిలబడి విసిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలాసేపు మటన్ ఆర్ చికెన్ కానీ అందులో వేసి గోధుమలు అలాగే ఆల్ నట్స్ అంటే కాజు, కిస్మిస్ అండ్ బాదాం ఇలాంటి చాలా చాలా నట్స్ అంటే హెల్తీ నట్స్, డేట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి చాలాసేపు దాన్ని ఉడికించడం వల్ల చాలా చాలా టేస్టీగా ఒక్క స్పూన్ తినగానే చాలామంది చెప్పిన మాటలు ఏంటంటే స్వర్గం టచ్ చేసి వచ్చానరా అంటారు. అంత టేస్ట్ ఉంటుంది హలీమ్. ఇది ప్రపంచంలోనే చాలా పాపులారిటీని సంపాదించింది మన హైదరాబాద్ వంటకాల్లో చాలా చాలా పేరుగాంచినటువంటి ఇంకొక వంటకం అనమాట. రైట్, ఇంకా చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో మాట్లాడుకుంటే. ఒక వంటకం ఏంటి, వంటకాలే కాకుండా స్ట్రీట్ సైడ్ బజ్జీ గురించి మాట్లాడచ్చు, అలాగే ఇంకా ఎన్ని పానీపూరి గురించి కూడా మనం మాట్లాడచ్చు. హైదరాబాద్లో ఉండే పానీపూరి టేస్ట్ ఇంకా ఎక్కడ కూడా లేదని చాలామంది వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా మనం వీడియోస్లో చూడొచ్చు అనమాట. అంత టేస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, వండర్ఫుల్. చెప్తుంటే నాకే నోరు ఊరిపోతుంది. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. మరి అంతకన్నా ముందు ఒక కమర్షియల్ బ్రేక్, ఆ బ్రేక్ తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేద్దాం. ఆ తర్వాత చాలా వంటకాలు మీకోసం రెడీగా ఉన్నాయి, మిమ్మల్ని నోరు ఊరిపించడానికి, అదే నోరు ఊరించడానికి, నాకు కూడా నోరు ఊరడానికి రెడీగా చాలా వంటకాలు ఉన్నాయి చెప్తుంటే. వండర్ఫుల్. ఇప్పుడైతే ఒక కమర్షియల్ బ్రేక్, ఆ కమర్షియల్ బ్రేక్ తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్. సూపర్ హిట్ సాంగ్ తర్వాత మళ్ళీ వస్తాడు మీ స్నేహితుడు లుక్ మీ అండ్ పత్రికా గోస్ట్ అండ్ చికెన్ 65 బిస్కెట్ ఇరానీ చాయ్. ఇలాంటివన్నీ కూడా మన పాపులారిటీ సంపాదించినటువంటి వంటకాలు అండ్ టీలు కాఫీలు మన హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కమర్షియల్ బ్రేక్ మీకోసం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మరి ఈ మూవీలో ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ లిస్ట్లో యాక్ట్ చేశారు. మరి ఈ మూవీ ఏంటి, మరి ఇందులో యాక్ట్ చేసినటువంటి ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని 0402324822కి వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు జస్విని హైదరాబాద్ విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 2:42 పర్ఫెక్ట్గా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మనం ఉన్నాం జెషన్ ఈ హైదరాబాద్. వావ్, మరి బయటైతే 38 డిగ్రీల సెల్సియస్తో చాలా వేడిగా ఉంది. బగబగా మండిపోతున్నాడు సూర్యుడు. రైట్, మరి ఇప్పుడు ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ, అంటే బాగా పెద్దవాళ్ళు కానీ లేదా చిన్నపిల్లలు కానీ స్త్రీలు కానీ బయటకు రాకుండా ఉండడం మంచిది. ఈవినింగ్ 5 o'clock తర్వాత, కొద్దిగా చల్లబడిన తర్వాత చక్కగా పార్క్ కానీ లేదైనా మూవీకి కానీ ఏదైనా మాల్స్ కానీ సరదాగా వెళ్ళండి. అంతేగాని ఈ ఎండలో లేచిందే లేడీకి పరుగు అన్నట్టుగా నేను ఇప్పుడే వెళ్ళాలి, నేను ఇప్పుడే తిరగాలి అని మాత్రం అనుకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నమాట. రైట్, బీ కేర్ఫుల్. అలాగే బయటకు వచ్చినప్పుడు కొద్దిగా వాటర్ అండ్ నిమ్మకాయ నీళ్ళు కానీ, వాటర్ కానీ, టోపీ కానీ, గ్లాసెస్, స్పెక్స్ ఉంటే పెట్టుకొని వస్తే చాలా మంచిది, ఏదైనా అర్జెన్సీ పని ఉన్నప్పుడు. రైట్, మరి కట్ చేస్తే మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్లో ఉన్నటువంటి పాపులర్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్, మరి తర్వాత మనం మాట్లాడుకోబోతున్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటి అంటే 1, 2, 3, 4 బగారా బైన్ గాన్. వింటేనే వింతగా ఉంది, కాకపోతే మనందరికీ తెలిసిందే అది అనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది అది. మెత్తటి కూరలో ఊరిన నోరు నుంచే వంకాయ వంటకమే దీన్ని బగారా బైన్ గాన్ అంటాం అన్నమాట. ఇందులో ఏంటంటే స్పెషాలిటీ, వేరుశనగ పప్పు అండ్ కొబ్బరి, మెంతులు, జీలకర్ర, కరివేపాకు కలిపి చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డిష్ ఇది. ఇది దేంతో తింటామంటే రైస్తో కానీ, పరోటాతో కానీ, రోటీతో కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బ్రింజల్ కర్రీ నోటికి తగిలినప్పుడు అది మటన్ పీసా చికెన్ పీసా అనే డౌట్ కూడా వస్తుంది అన్నమాట. ఎందుకంటే దాంట్లో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఈ నాన్ వెజ్ కర్రీలో వేసినటువంటివే కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చెప్తుంటే నాకైతే ఎమ్మిగా అనిపిస్తుంది. ఇదైతే మొఘలాయి అండ్ దక్కన్ మరియు అరేబియా వంటకాల కలయితో వాటి యొక్క ఫ్లేవర్స్తో తయారైనది కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇకపోతే మన ఫుడ్ తర్వాత మనందరికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే, అంటే ఫుడ్ అయిపోయిన తర్వాత స్వీట్ తినాలి కదా, మరి ఆ స్వీట్లో చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎన్ని స్వీట్లు వచ్చినా, ఎన్ని రకాల స్వీట్స్ పెట్టినా దీన్ని అయితే మాత్రం బీట్ అవుట్ చేయలేనటువంటి ఒకే ఒక స్వీట్ డబుల్ కమీటా. అదే మన షో పేరు కూడా అదే, డబుల్ కమీటా అంది. తర్వాత 3 o'clock నుంచి మరి మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి డబుల్ కమీటా చూడగానే నోరు ఊరిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది. మరి హైదరాబాదీలు బాగా ఇష్టంగా తింటారు, పెళ్ళిళ్ళలో కానీ లేదా ఎటువంటి ఒకేషన్స్లో, సెలబ్రేషన్స్లో, రిటైర్మెంట్ ఫంక్షన్స్లో, బర్త్డే పార్టీస్ ఆర్ ఇంకా ఏదైనటువంటి 60 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీస్ అలాంటి అయినప్పుడు కూడా ఇలాంటి స్వీట్ని కంపల్సరిగా ఆఫర్ చేస్తుంటారు. మరి ఈ స్వీట్ డిజర్ట్ బ్రెడ్ను ఫ్రై చేసి అందులో తగిన పాలు, చక్కెర, ఏలకపొడి, ద్రాక్ష కలిపి తయారు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి స్వీట్ 1 week వరకు కూడా ఉంటుంది. బాగా తెరవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మరి దీన్ని కొంతమంది అయితే వేడిగా ఉన్నప్పుడే నేను తింటాను, చల్లగా అయితే తినను అని కొంతమంది అంటారు. మరి అలాంటి వాళ్ళు వేడిగా తినచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తినచ్చు. మరి దీని తెలుగు వెర్షన్ ఏంటంటే బ్రెడ్ హల్వా. అయినప్పటికి కూడా హైదరాబాద్ స్టైల్ ఆఫ్ టేస్ట్లో ఈ తయారీ వంటకం చాలా చాలా పాపులారిటీని సంపాదించింది. చాలామంది కూడా ఏదైనా ఫంక్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అంటే ఏదే అంటే అది డబుల్ కమీటా. వావ్.

0: వండర్ఫుల్ వంటలని చెప్తున్నాను, కానీ ఆకలితో వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాను. కానీ ఈ వంటలు చూస్తున్నా లేదా మాట్లాడుతుంటే నాకైతే చాలా ఆకలి మరింత పెరిగిపోతుంది. ఏదైనా బ్రేక్ వస్తే ఆ బ్రేక్లో వెళ్ళి తినేసి వచ్చేస్తాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ రెడీగా ఉంది మీకోసం. మరి అంతకన్నా ముందు ఒక కమర్షియల్ బ్రేక్ ఉంది, ఆ బ్రేక్ తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే అవుతుంది. మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇంతకుముందు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఆ ఇంతకుముందు ప్లే చేసిన పాట అంటే, ఇద్దరు ముగ్గురు చెప్పారు బట్ రాంగ్ ఆన్సర్ చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్ఎస్ తమన్ యాక్ట్ చేశారు అందులో, బాయ్స్ మూవీలో. అందులో నక్కుల్ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి ఎవరో కాదు, ఆ హీరోయిన్ దేవయ్య అని వాళ్ళ తమ్ముడు అనమాట. ఇకపోతే ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వచ్చారు జెనీలియా, ఆ తర్వాత ఎంతో పాపులారిటీ సంపాదించారో నేనైతే వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఒక కమర్షియల్ బ్రేక్, దీని తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది, ఏంటి కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: హరీష్ జయరాజ్ మ్యూజిక్ కాంపోజిషన్ వచ్చినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ టైమ్లెస్, ఎన్నిసార్లు విన్నా కూడా రిఫ్రెష్మెంట్ అయిపోతాం. చాలా బాగుంటుంది ఈ పాట. మరి ఈ పాట ఏ మూవీలో ఉంది మీరు చెప్పగలరా? నా షో వింటున్నావా ఎవరైనా సరే 0402323482 కి వాట్సాప్ చేయండి, ఈ సాంగ్ ఏ మూవీలో ఉంది గెస్ చేయగలరా?

స్టూడియోలో టైం 2:58 అండ్ ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు జసిని హైదరాబాద్. రైట్, నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. మరి హైదరాబాద్లో వంటల గురించి చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. మరి 3 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. మరి ఇంకొక ప్రత్యేకమైనటువంటి వంట హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. అదేంటంటే పత్తర్కా గోస్త్. ఒక గ్రానైట్ రాయి పైన కిందన మంట పెట్టి దానిపైన మ్యారినేట్ చేసినటువంటి మాంసాన్ని వండుతుంటారు. దాని పేరే పత్తర్కా గోస్త్. మనం హైదరాబాద్లో ప్రతి గల్లీలో కూడా ఈ మధ్య ఇలాంటి స్టాల్స్ వెలుస్తున్నాయి. మరి దీని తయారీ విధానం చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే కొంతమందికే ఇది చాలా ఇష్టమై ఉంటుంది. మరి ఈ మాంసం తింటుంటే ఎలా అనిపిస్తుందంటే కొద్దిగా స్మోక్ స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఇది చాలామంది కూడా ఈ మధ్యకాలంలో బాగా తింటున్నారు అన్నమాట. రైట్, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వంటల గురించి మాట్లాడుకుంటే ఎన్నైనా ఉన్నాయి. పునుగుల నుంచి, బజ్జీల నుంచి అండ్ పానీపూరి నుంచి ఎన్నైనా చెప్పుకోవచ్చు. మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. మరి ఇప్పుడైతే 3 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత మనం ఒక సూపర్ హిట్ షోతో మీ ముందుకు వస్తాడు డబుల్ కమీట్ అంటూ మీ ఫ్రెండ్ యల్లేష్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అథ్లెటిక్స్లో దేశ క్రీడాకారులు సాధిస్తున్న విజయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. జార్ఖండ్లోని రాంచీలో ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులను నెలకొల్పిన 5 క్రీడాకారులతో ఆయన ఫోన్ ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మన్ కీ బాత్ ప్రసంగంలో సూచించారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ ఎస్ఎస్ రాజాసుబ్రహ్మణ్య బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం నిన్నటితో ముగిసిన నేపథ్యంలో సుబ్రహ్మణ్య సిడిఎస్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సైన్యంలో 4 దశాబ్దాల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న సుబ్రహ్మణ్య పలు వ్యూహాత్మక ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఒకేసారి 14 జిల్లాల విద్యాశాఖ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా సంగారెడ్డి డీఈఓగా రోహిణి, హైదరాబాద్ డీఈఓగా వెంకటేశ్వర్లు, నల్గొండ డీఈఓగా సుషీందర్ రావు, రంగారెడ్డి డీఈఓగా రేవంతి రెడ్డి బాధ్యతలను చేపట్టారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో 62.2% సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ. మధుమేహ రోగుల్లోనూ జాతీయ సగటును దాటిన తెలంగాణలో పురుషుల్లో 28.2%, మహిళల్లో 24.2% మంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం రోజురోజుకి పెరుగుతోందని బీజేపీ నేతలతో ఐకమత్యంగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రుతుపవనాల రాక కేరళం తీరానికి ఆలస్యం కావడంతో తెలంగాణలో జూన్లో కూడా ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్లో రుతుపవనాలు వచ్చినప్పటికీ ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ అట్ల మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 3:53 అయింది ఎగ్జాక్ట్గా. రైట్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ స్నేహితుడు ఎల్లెష్తో. మనం ఉన్నాం ఇప్పుడు డబల్ కమీటా. ఇంతవరకు డబల్ కమీటా గురించి మాట్లాడాం. నౌ ద టైటిల్ ఈజ్ డబల్ కమీటా. రైట్, మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే నో టొబాకో డే. అంటే ప్రతి సంవత్సరం కూడా మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం. మరి ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటి అనే విషయం గురించి నేను చెప్తాను. అలాగే ఇంకొక గొప్ప వ్యక్తి యొక్క జయంతి ఈరోజు, అదే అహల్యాబాయి హోల్కర్ జయంతి. మరి ఆమె ఎవరు? మన పుస్తకాల్లో కూడా, స్కూల్ బుక్స్లో కూడా ఆమె గురించి చాలా చాలా వివరంగా చెప్పారు. కానీ ఆమె గురించి చాలామందికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆమె ఎవరు? ఆమె కూడా 1725 మే 31 జన్మించినటువంటి మరాఠా సామ్రాజ్యానికి చెందినటువంటి గొప్ప రాణి, మరియు గొప్ప పరిపాలన దక్షురాలు. మరి ఆమె గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు మన డబల్ కమీటాలో. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఎదురు చూస్తుంది. ఆ పాట తర్వాత నేను చెప్తాను మరి నో టొబాకోడో టొబాకేడో ఎందుకు మనం జరుపుకుంటున్నాం, అలాగే అహల్యాబాయి హోల్కర్ జయంతి గురించి. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ యువసేన.

రైట్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం డబుల్ కమీటా అనే షోలో ఉన్నాం. మనం మాట్లాడుకుంటున్నాం మహారాణి అహల్యాబాయి హోల్కర్ గారి గురించి, ఎందుకంటే ఈరోజు ఆమె జయంతి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి చుండీ గ్రామంలో ఆమె జన్మించారు. మరి ఆమె దేనికి పేరుగాంచారంటే, తన పరిపాలనా కాలంలో హిందూ మత కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలకి నిర్వహించి చాలా పేరును సంపాదించారు. మరి ఆమె రాజ్యానికి రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు దగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారులు ఉండేవారు ఆ రోజుల్లో. మరి వాళ్ళ నుంచి రక్షించే ప్రయత్నాలకి ఆ యొక్క సైనికులకి నాయకత్వం వహించారు కూడా ఆమె. అలాగే ఆమె చాలా హిందూ ఆలయాలను కూడా నిర్మించి మన భారతదేశంలో మంచి పేరును సంపాదించారు ఆమె. ముఖ్యంగా వాటిలోని తూర్పున ఉన్నటువంటి ద్వారక గుజరాత్ నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయా, వైద్యనాథ్ ఆలయం అంటే మహారాష్ట్రలో ఉంది అది, అలాంటి ప్రాంతాల్లో ధర్మశాలను నిర్మాణం చేశారు. అలాగే సోమనాథ్లోని ఉన్నటువంటి పాడుబడినటువంటి అపవిత్రమైనగా ఉన్నటువంటి సుప్రఖ్యాత సోమనాథ ఈశ్వర ఆలయాన్ని ఆమె పునర్నిర్మించారన్నమాట. మరి ఆమె పరిపాలన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఎన్నో సేవలు చేశారన్నమాట. మరి ఆమె సేవలకి దాన ధర్మాలకి మారుపేరుగా నిలిచారు. ముఖ్యంగా ఆమె శివుని భక్తురాలు. మధ్య భారత మాల్వా ప్రాంతంలోనే కాకుండా భారతదేశం అంతటా కూడా ఆమె శివాలయాలు నిర్మించి చాలా పేరును సంపాదించారు అహల్యాబాయి హోల్కర్. మరి ఆమె జయంతి ఈరోజు మనం భారతదేశ సంస్కృతికి ఆమె చేసినటువంటి కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాలు కూడా నెలకొల్పారు. అలాగే ఇండోర్లోని విమానాశ్రయానికి కూడా దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు. సో ఆమె జీవితాన్ని కూడా ఒక నవలగా మలిచారు. 10th క్లాస్ అప్పట్లో 1958లో ఉన్నటువంటి SLC విద్యార్థులకు కూడా ఈమె యొక్క చరిత్ర యొక్క డీటెయిల్స్ని అందులో చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంట్రెస్టింగ్, రైట్? మరి ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మరి ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాన్ని నేను

చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మరి నేను మీరు అందరూ ఉన్నాం డబుల్ కమీటా అనే షోలో. హరిచరణ్ శ్రేయా కౌశల్ పాడినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ మనోహరుడు.

0: FM Rainbow 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 3:30 అండ్ ఎగ్జాక్ట్గా 333-17. రైట్, సూపర్బ్. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు ఎఫ్ఎం రెయిన్బోని మీరు వినొచ్చు. ఎక్కడున్నా కూడా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా కూడా సిగ్నల్స్ ఉన్న దగ్గర అయితే చక్కగా చాలా శ్రావ్యంగా వినసొంపుగా వినిపిస్తాయి మన పాటలు మాటలు. రెండు, మరి ఈరోజు May 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ పొగాకు వాడడం వలన, అంటే అది ఏదైనా అవ్వచ్చు, సిగరెట్, దానికి సంబంధించినటువంటి గుట్కాలు, కైనీలు ఏమైనా అవ్వచ్చు, ఇలాంటివి వాడడం వలన వచ్చే ప్రమాదాలు, మరి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పొగాకు రహిత ప్రపంచం కోసం ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. మరి పొగాకు వాడే జనాల గురించి తెలుసుకుంటే మనం ఎప్పుడు కూడా వండరింగ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మీరు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ 13-15 సంవత్సరాల మధ్యలో ఉన్న టీనేజర్స్ ఎక్కువగా ఈ పొగాకు ఉత్పత్తులకు బానిసలైపోతున్నారంట. మొత్తంకి 37 మిలియన్ల మంది ఉన్నారంట. సో కేవలం ఈ టీనేజర్సే కాదు, పెద్దల ఆరోగ్యం కూడా ఈ పొగాకు ఉత్పత్తులు తినడం వలన లేదా వాటిని వాడడం వలన వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం మన చుట్టుపక్కల కూడా. మరి పొగాకులో క్యాన్సర్కి కారణమైనటువంటి పదార్థాలు ఆల్మోస్ట్ 70% ఉంది. మరి ప్రజల ప్రాణాలను పొగాకు పీల్చేయకూడదనే ఉద్దేశంతోనే ఇతరుల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయడం కోసం ఈ పొగాకు సేవించే వారి వల్ల, అంతేకాకుండా వారి పక్కన కలిసి జీవించే వారికి కూడా ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఎందుకంటే వాళ్ళు స్మోకింగ్ చేసేటప్పుడు ఆ స్మోక్ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి కూడా అది రీచ్ అవుతుంది. సో దీనివలన చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. మరి 1987 ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిపైన కృషి చేస్తుంది. మరి వరల్డ్ నో టొబాకో డే అనే థీమ్ని క్రియేట్ చేసిందనమాట. రైట్, మరి ప్రతి సంవత్సరం కూడా 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మనందరం జరుపుకుంటున్నాం. మరి ఈ థీమ్ ఒక ఉద్దేశం ఏమిటంటే చీకటి ఉద్దేశాలు ఆకర్షణను బయట పెట్టడం. అంటే డిఫరెంట్ కలర్లో రుచులతో ప్యాకింగ్లో వచ్చే ఈ పొగాకు ఉత్పత్తుల వెనుక ఉన్నటువంటి ప్రమాదాన్ని ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పాలనే థీమ్తోనే ఈ వరల్డ్ నో టొబాకో డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. మరి ఇందులో ఎక్కువగా చిన్నపిల్లలు, టీనేజర్స్ అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి నచ్చినటువంటి హీరో లేదా వాళ్ళకి నచ్చినటువంటి ఫేవరెట్ యాక్టర్ వాళ్ళు వాడుతున్న చూసి మనం కూడా హీరోలా ఫీల్ అవ్వచ్చని, ఆ యొక్క సిగరెట్స్ అవ్వచ్చు లేదా ఖైనీ లేదా ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని యూస్ చేస్తూ తింటూ వాళ్ళు హీరోలాగా ఫీల్ అవుతున్నారు. నిజానికి మనం ఎవరినైతే మనం మెంటర్గా అనుకుంటామో, మనకి గైడ్గా అనుకుంటామో, అంటే ఇన్స్పిరేషన్గా అనుకుంటామో, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వరకు మాత్రమే ఉంటారు, కానీ వాళ్ళు కూడా వాడరు వాటిని. కానీ ఈ ముఖ్యంగా ఈ టీనేజర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు, ఫిల్మ్ యాక్టర్స్ కానీ లేదా మిగతా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఇన్స్పిరేషన్ కలిగించే వాళ్ళు వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అయ్యి చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలకి దూరం అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ద్రోహం చేస్తున్నారు. రైట్, మరి ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లాభాల కోసం, వాళ్ళ డబ్బులు గడించడం కోసం ఈ పిల్లల్ని మోసం చేస్తున్నారు. మరి పొగాకు నికోటిస్ పరిశ్రమలు చాలా కొత్త రకమైనటువంటి ప్యాకెట్స్ హీరోలు హీరోయిన్స్ కూడా తింటున్నట్టుగా చూపించడం, అడ్వర్టైజ్మెంట్ చేయడం వలన పాపం చాలామంది కూడా చిన్న వయసులోనే భయంకర

అనేటువంటి వ్యాధులకు గురై చనిపోతున్నారు. రైట్. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1987లో ఈ పొగాకు వాడడం అనేది చాలా ప్రమాదం అని అవగాహన కలిగిస్తూనే ఉంది. మరి దానికోసం కృషి చేయడం కోసం ఈ మే 31న అధికారికంగా తొలిసారి 1988లో ఈ అవగాహన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. రైట్. మరి చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి చెప్పడం కోసం. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. నేను కూడా చిన్నప్పుడు చూశాను చాలామందిని కూడా, నాతో పాటు చదువుకున్న పిల్లలందరూ కూడా ఈ కైనీ గుట్కాలు వేస్తూ చాలా స్టైలిష్గా హీరోలాగా ఫీల్ అవుతుండేవారు. నేనైతే ట్రై చేయలేదు. మరి దురదృష్టం ఏంటంటే నా మిత్రుల్లో కొంతమందిని కోల్పోవడం కూడా నేను చూశాను ఇవి తినడం వల్ల కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, లేదైనా మీకు కనిపించిన ఎవరైనా పిల్లలు కనిపించినా కూడా వాళ్ళని మీరు ఇలాంటివి తీసుకోకూడదని మీరు వాళ్ళకి అవగాహన కలిగిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక మనిషి డైరెక్ట్గా చెబితే వినే అవకాశం కొంతైనా ఉందని నా ఉద్దేశం. రైట్. మరి మీరు వింటున్నారు డబుల్ కమీటా, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుని ఎలేషన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం, దీని తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. 4 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. మరి సూపర్ ఫాస్ట్ బీట్ హిట్ సాంగ్స్ మధ్యన ఒక ఇళయరాజా గారి పాట విన్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే, నాకైతే మంచిగా పాయసం తింటున్నప్పుడు టక్కన ఒక జీడిపప్పో లేదా ఒక కిస్మిస్ తగిలితే ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా ఉంటుంది మన ఇళయరాజా గారి పాట. రైట్. మరి ప్రేమ మూవీ కోసం విక్టరీ వెంకటేష్ అండ్ రేవతి యాక్ట్ చేసినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ నా షో వింటున్నటువంటి నా మిత్రులందరి కోసం. 1, 2, 3, 4.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 3:45 అయింది ఎగ్జాక్ట్ గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం డబుల్ కమీటా విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మై డియర్ ఫ్రెండ్స్, 4 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు, అలాగే 5 గంటలకు కూడా న్యూస్ హెడ్లైన్స్ వింటారు. 5:45 నుంచి 6 గంటల వరకు ఇది మన చట్టం పాష్ యాక్ట్ అంశం గురించి డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకి కారణమవుతున్నటువంటి వాటిలో ఈ టొబాకో వాడకం కూడా ఒకటి. మరి ఎవ్రీ ఇయర్ 8 మిలియన్స్ పైగా ఈ పొగాకు యూస్ చేయడం వలన చాలామంది ఈ భూమి మీద నుంచి బయటపోతున్నారు పైకి. అందుకే ప్రతి ఏడాది కూడా మే 31 ప్రభుత్వం, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అలాగే సోషల్ యాక్టివిటీస్, వాళ్ళందరూ కూడా ఈ పొగాకును వాడకూడదు అనే స్లోగన్తో చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఈ స్మోకింగ్ వలన లేదా దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తినడం వలన వాళ్ళు ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా కోల్పోతున్నారు. మరి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చాలా సోషల్ యాక్టివిటీస్ వచ్చాయి. మరి సోషల్ సైట్స్లో కూడా చాలామంది సోషల్ యాక్టివిటీస్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, వీలైనంత వరకు కూడా చెబుతున్నారు. మరి అది ఎంతవరకు రీచ్ అవుతుంది, మరి మీకు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది పిల్లలు, అంటే కార్మికుల పిల్లలు ఉంటారు చాలామంది, కర్మాగారాల్లో పనిచేస్తుంటారు, ఈ ముఖ్యంగా బిల్డింగ్ వాటి పనిలో పనిచేస్తూ వాళ్ళ పెద్దవాళ్ళని చూసి వీళ్ళు కూడా చిన్నతనంలో నుంచే ఈ స్మోక్ చేయడం, ఈ గుట్కా కైనీలు తినడం వలన వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. వాళ్ళకి చెప్పే వాళ్ళే ఎవరు లేకుండా ఉన్నారు. సో మీకు కనిపిస్తే ఎవరైనా సరే, పిల్లలు, టీనేజర్స్ కానీ పెద్దవాళ్ళైనా సరే, మీ వంతు సహాయంగా దీన్ని వాడవద్దు, దీనివలన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని మీ వంతుగా మీ దగ్గర నుంచి ఒక్క హెల్ప్ చేసి చూడండి.

అందులో కనీసం ఇద్దరైనా వింటే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్, రైట్? ఫెంటాస్టిక్. మరి 3:48 అయింది, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే సుచిత్ర అండ్ తమన్నా పాడినటువంటి ఒక పాపులర్ సాంగ్ రెడీగా ఉంది మీకోసం. ఇది బిజినెస్ మ్యాన్ నుంచి వచ్చినటువంటి పాట. మరి ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఈ సాంగ్ మీ అందరి కోసం. కాజల్ అగర్వాల్, ప్రిన్స్ మహేష్ బాబు, బిజినెస్ మ్యాన్ మూవీ నుంచి మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో పైన. నేను మీ స్నేహితుణ్ణి, ఆత్మీయుణ్ణి, ఎల్ఐష్ని.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యువతరం సమయం వృధా చేయకుండా తమ అభిరుచుల కోసం సమయం కేటాయించాలని, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగం చేస్తూ ఖగోళ శాస్త్ర విషయాలపై యువత ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రేపటి నుంచి కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వస్తాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా, మొబైల్ నెంబర్కు డబ్బులు పంపినా సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఉన్న అసలు పేరు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీంతో పొరపాటున వేరే వాళ్లకు నగదు పంపే అవకాశం ఇకపై ఉండదు. అలాగే రేపటి నుంచి 50,000 రూపాయల నగదు డిపాజిట్ వరకు బ్యాంకులో పాన్ నమోదు చేయవలసిన అవసరం ఉండదు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు సమావేశమవుతారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. 24 స్థానాల్లో 11 సీట్లలో బీజేపీ నేరుగా పోటీ చేస్తుంది. కూటమి భాగస్వామ్య పక్షాల కోసం మరో 6 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తిరుచి తూర్పు నియోజకవర్గంలో రేపు సాయంత్రం పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఒక సభలో ఆయన ప్రసంగిస్తారు. తను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో చెప్పారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ ఎస్ఎస్ రాజాసుబ్రహ్మణి బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం నిన్నటితో ముగిసిన నేపథ్యంలో సుబ్రహ్మణి సిడిఎస్గా బాధ్యత నిర్వర్తిస్తారు. సైన్యంలో 4 దశాబ్దాల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న సుబ్రహ్మణి పలు వ్యూహాత్మక ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఈవేళతోనే సెలవులు ముగియాల్సి ఉండగా అకాడమిక్ షెడ్యూల్లో మార్పులు చేశారు. జూన్ 8వ తేదీన కళాశాలలు పునఃప్రారంభమవుతాయి. ఐపీఎల్ టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: Home 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 4:03:50 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం స్నాక్ టైం, రైట్, ఫిల్మీ అప్డేట్స్తో, ఫిల్మీ ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని మెస్మరైజ్ చేయడానికి మీ ముందున్నాడు మీ స్నేహితుడు యల్లేష్. వండర్ఫుల్. మరి ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మరి మూవీ ఇండస్ట్రీలోనే ఆయన ఒక సెన్సేషన్. మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన సూపర్ స్టార్గా పేరు సంపాదించారు. అలాగే ఆయన్ని ప్రయోగాల పితామహుడు అని కూడా అంటారు. మరి 5 దశాబ్దాలు అంటే 50 ఇయర్స్ లాంగ్ జర్నీలో ఆయన 350కి పైగా చిత్రాలు నటించారు ఆయన, రైట్? మరి ఆయన ఎవరు? మరి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు తెరకు ఎనలేని సేవలు అందించారు. మరి తెలుగు సినిమాకు ఆయన పరిచయం చేసిన కొత్త పద్ధతులు గురించి మీరు తెలుసుకుంటే వావ్, ఇన్ని ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది అన్నమాట, రైట్? అలాంటి హీరో గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఈలోపు మీరు ఎవరైనా ఆ హీరోని గెస్ట్ చేశారా? ఆయన జయంతి ఈరోజు, రైట్? మరి ఆయన గురించి తెలిసిన వాళ్ళు నాకు 0402323482K నాకు మెసేజ్ చేయండి. మనం ఏ హీరో గురించి మనం మాట్లాడుకోబోతున్నామో నేను చెప్తాను. ఆయన ఒక సెన్సేషనల్ స్టార్. మన తెలుగు ఇండస్ట్రీనే వరల్డ్ వైడ్ ఇప్పుడు వస్తున్నటువంటి బాహుబలే కాకుండా 5 దశాబ్దాల క్రితమే మన ఇండియన్ మూవీస్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప యాక్టర్ ఆయన. చాలామందికి చాలా ఫేవరెట్ యాక్టర్ ఆయన, రైట్? మరి ఆయన గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు మన స్నాక్ టైంలో. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

ఎప్పటికీ మీరే నా హీరోనన్న అంటూ మహేష్ బాబు ఈరోజు తన తండ్రి పైన ప్రేమను వ్యక్తం చేశారు. రైట్, మరి ఇప్పుడు గెస్ట్ చేశారు ఆయన ఎవరో? వన్ అండ్ ఓన్లీ డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. నాకు కూడా ప్రత్యేకంగా ఆయనంటే చాలా ఇష్టం. డైలాగ్ డెలివరీలో పేజీలక పేజీల కొద్దీ చెప్పగల సత్తా ఉన్నటువంటి ఒకే ఒక్క యాక్టర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు స్నాక్ టైంలో. 1, 2, 3, 4 మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్.

0: giovani Gol.
1: Mutanze.

నా చిన్నతమ్ముడు ఉన్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

స్టూడియోలో టైం 4:16:40 అయింది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఫ్రెండ్ యలేష్. వావ్, మరి ఈరోజు ఒక గ్రేట్ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది మరి నాకైతే మాత్రం. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన డైలాగ్ డెలివరీ, సాహసాలు, రెవల్యూషనల్ క్యారెక్టర్స్తో చెరగని ముద్ర వేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి ఆల్ టైమ్ హిట్ పవర్ఫుల్ డైలాగ్స్ రిపీటెడ్గా ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా, జెన్జీ ఆల్ఫా జనరేషన్ వాళ్ళు కూడా చూడగానే షాక్ అయిపోతున్నారు. రీల్స్లో కానీ షార్ట్స్లో కానీ చూడగానే ఆయన డైలాగ్ డెలివరీ అంత పవర్ఫుల్గా ఉంటుంది, బుల్లెట్ లాగా దిగిపోతుంది ఆయన డైలాగ్. మరి ఆయన అగ్నిపర్వతం మూవీలో ఒక విలన్ని ఉద్దేశించి చెప్పినటువంటి ఆ డైలాగ్ ఎప్పటికీ పాపులర్. అగ్గిపెట్టి ఉందా అని అడుగుతున్నా అని ఈ డైలాగు వినగానే ఆ రోజుల్లో స్టీరియో సౌండ్ సిస్టమ్ కూడా థియేటర్స్లో దద్రిల్లిపోయాయన్నమాట. అలాగే ఆయన అల్లూరి సీతారామరాజు మూవీలో చెప్పినటువంటి డైలాగ్స్, ఇది చారిత్రాత్మక చిత్రం. మరి కృష్ణ గారి నటన, దేశభక్తి బేస్ చేసుకున్నటువంటి ఈ మూవీ, యాక్చువల్గా డైరెక్టర్ ఇంకొకరు ఉన్నారు, మరి ఆయన మధ్యలో ఆ మూవీ నుంచి బయటపడడంతో ఆ మూవీని కంటిన్యూస్గా ఆయనే డేరింగ్గా నేనే డైరెక్షన్ చేస్తాను అంటూ మూవీని అంతటిని కూడా డైరెక్షన్ చేసి

0: మరి తెలుగు మూవీ ఇండస్ట్రీలోనే, తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలోనే ఒక మాస్టర్ పీస్ లాగా నిలిచిపోయినటువంటి మూవీ అల్లూరి సీతారామరాజు. మరి ఆయన బ్రిటిష్ కలెక్టర్ని ఉద్దేశించి చెప్పినటువంటి ఆ డైలాగు వింటే ఇప్పటికీ కూడా మనకి రోమాలు నిక్కబడుస్తాయి. అలాంటి డైలాగ్ ఒకటి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు తన దేశం కోసం, తన జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతాడు, అందులో నేను కూడా ఒకడిని. అంతే, మా మన్యం ప్రజల జోలికి వస్తే నరాలు తెగిపోయేలా కోలాతో కొడతాను, జాగ్రత్త అంటూ ఆయన చెప్పిన డైలాగ్ వినగానే నిజంగా దేశభక్తి ఆ థియేటర్లో నేల టిక్కెట్ నుంచి క్లాస్ టిక్కెట్ వరకు అందరికి కూడా దేశభక్తి ఉప్పొంగిపోయింది అన్నమాట. అలాంటి క్యారెక్టర్స్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి ఈరోజు. మరి ఆయన మూవీస్ నాకు కూడా చిన్నప్పుడు చాలా చాలా ఇష్టం. మరి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఆయన ద్విపాత్రభినయం త్రిపాత్రభినయం చేసి ఎన్నో ఎన్నో చిత్రాల్లో మనందరినీ కూడా మెప్పించారు. ఆయన తెలుగులో ఫస్ట్ కౌబాయ్ సినిమాగా చరిత్ర సృష్టించినటువంటి మూవీలో ఆయన స్వాగ్ డైలాగ్స్ అన్నీ కూడా పాపులర్ అయిపోయాయి. ఇప్పటికీ కూడా మన చిన్న పిల్లలు కూడా చూడగానే స్క్రోల్ చేస్తున్న రీల్స్ని ఒక్కసారిగా ఆగిపోతున్నారు. అలాంటి డైలాగ్స్ ఫెంటాస్టిక్ కదా. మరి ఇప్పుడైతే మరి సూపర్ స్టార్ కృష్ణ గారు వారి అబ్బాయి మూవీ నుంచి ఒక సాంగ్ మనం విందాం. దాని తర్వాత మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు స్నాక్ టైమ్ విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇలేష్.
1: చట్టాలు మనుషుల కోసం మారాలి, మనుషులు చట్టాల కోసం కాదు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 4:30:25 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లిష్. ఫెంటాస్టిక్. ఈరోజు మరి May 31, 2026 మరి సాయంత్రం 4:30 అయింది. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది, గోంగూర పచ్చడి అమ్మా ఒకే, తర్వాత మన ఎఫ్ఎం రెయిన్బో. అంటే చాలామందికి చాలా చాలా ఇష్టమైనటువంటి రేడియో ఇది. ఫైన్. మరి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మన రేడియో స్టేషన్ వినాలనుకుంటే ప్లేస్టోర్లో, గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో సెర్చ్ బార్లో ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని మీరు టైప్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అక్కడ ప్లే బటన్ ఉంటుంది, ప్లే బటన్ క్లిక్ చేయగానే చాలా క్లియర్గా, హాయిగా, వినసొంపుగా, స్మూత్గా మీరు ఎక్కడున్నా కూడా కారులో డ్రైవ్ చేసుకోవచ్చు, బస్సులో ఉండొచ్చు, ట్రైన్లో ఉండొచ్చు, లేదా ఇంట్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా సరే మన షోని చాలా హాయిగా వింటూ మీ పనులు మీరు చక్కగా చేసుకోవచ్చు. రైట్. మరి తెలుగు సినిమా చరిత్రకు కృష్ణగారు ముందు, కృష్ణగారు తర్వాత అంటూ ఒక లెగసీ స్టార్ట్ అయింది. మరి మొట్టమొదటి కౌబాయ్ మూవీ ఆయనే యాక్ట్ చేశారు, మొట్టమొదటి ఈస్ట్మన్ కలర్ మూవీ ఆయిందే, మొట్టమొదటి 70mm మూవీ ఆయిందే, అలాగే మొట్టమొదటి సినిమా స్కోప్ కూడా ఆయిందే, అలాగే టెక్నాలజీకి ఆద్యుడు, ధైర్యానికి క్యారా ఫెటరాస్, మన సూపర్ స్టార్ కృష్ణ గారు. మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని మనం గుర్తు చేసుకున్నాం. జై సూపర్ స్టార్ కృష్ణ గారు అంటూ కృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటారు. మర్చిపోలేనటువంటి గ్రేట్ యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో. మరి వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు, నాన్న మీరే నాకు దేవుడు అంటూ ఆయన ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. మరి ఆయన యాక్ట్ చేసినటువంటి ఒక మూవీ నుంచి ఒక సూపర్ డ్యాన్స్తో ఉన్నటువంటి ఒక సాంగ్ ఉంది. మరి ఆ సాంగ్ మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నాను, వింటూనండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఈ పాటలో ఆయన చేసినటువంటి డ్యాన్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలామంది కూడా ఇన్స్పైర్ అనిపించింది. ఆయన చాలా చక్కగా డ్యాన్స్ చేశారు, అన్ని జనరేషన్ వాళ్ళతో కూడా యాక్ట్ చేసి శభాష్ అనిపించుకున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు. మరి ఈ పాటకి ఎస్పి కృష్ణారెడ్డి మ్యూజిక్ కంపోజ్ చేశారు, మూవీ యమలీలా.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం స్నాక్ టైంలో. మీరుంటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. రైట్, మరి త్వరలో సెన్సేషనల్ అవబోతున్నటువంటి ఒక మూవీకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు చెప్పాలి. మరి అందులో ఒక డిఫరెంట్ రోల్ యాక్ట్ చేశారు జగపతి బాబు గారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి యాక్షన్ స్టైల్తో, అలాగే ప్రత్యేకమైనటువంటి గెటప్తో అన్నిటికీ సూటబుల్ అయినటువంటి యాంటీ హీరో రోల్స్లో ఆయన అదరగొడుతున్నారు. మరి ఆయన ఈ మధ్య ఒక మూవీ రాబోతుంది, మరి దాని గురించి ఆయన మాట్లాడుతూ అప్పల సూరి పాత్రకి డబ్బింగ్ చెప్పడం ఒక ఛాలెంజింగ్గా నాకు అనిపించింది, అయినా కూడా చాలా కష్టపడి చెప్పాను, ఎందుకంటే ఈ రోల్లో యాసలో ఆ మాట్లాడే యాసలో చాలా మ్యాజిక్ ఉంది, డబ్బింగ్ చాలా ప్రత్యేకంగా ఉంది, రోజంతా రెండు డైలాగులు మాత్రమే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, అలా రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేశాను. మరి ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలని ఒక ఎత్తు అయితే, మరి ఈ మూవీలో ఈ రోలు నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. మరి మేకప్కే దాదాపు 3 గంటల సమయం పట్టిందని ఆయన చెప్తున్నారు. మరి ఆ మూవీ ఏంటో మీరు ఇప్పటికే గెస్ చేసి ఉంటారు కదా. రైట్, మరి అది పెద్ది. మరి పెద్దిలో ఆయన చేసినటువంటి రోల్ చూస్తే చాలా ఫస్ట్ టైం ఆ ఇమేజ్ రిలీజ్ చేయగానే నేనైతే అసలు గుర్తుపట్టలేకపోయాను. నాకెంతో ఇష్టం జగపతి బాబు గారు. మరి ఆయన ఫస్ట్ గెటప్లో చూడగానే ఎవరో కొత్త యాక్టర్లాగా ఉన్నారే, బహుశా హిందీ నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉంటారో అనుకున్నాను. తర్వాత కింద టైటిల్ చూడగానే ఆయన మన జగపతి బాబు గారు. సూపర్ కదా, ఆయన ఒకప్పుడు సూపర్ హీరోగా మంచి మంచి

0: రోల్స్ యాక్ట్ చేసి మనందరినీ కూడా మెప్పించినటువంటి నటులు ఆయన. మరి ఆయన ఈరోజు అందరితో కూడా నటిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు, జూనియర్ యాక్టర్స్తో కూడా నటిస్తూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటున్నారు. ఆయన ఈ పెద్ది మూవీలో రామ్ చరణ్ గురించి చెబుతూ, రామ్ చరణ్ ఎప్పుడు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు, చాలా మంచి వ్యక్తి అంటూ ఆయన అంటున్నారు. ఆయన చెప్తున్నారు ఈ మూవీ డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, నేను చేసిన మూవీస్లో ఈ మూవీ ఒక రిమార్కబుల్గా ఉండిపోతుందని చెప్తున్నారు. ఫ్యాంటాస్టిక్ కదా. రైట్, విజయనగరం 40 ఏళ్ల క్రితం ఎలా ఉంది, మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఉన్నటువంటి పొలాలు, పచ్చని పొలాలు, అక్కడ ఉన్నటువంటి మాటలు, అక్కడ ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు గురించి చాలా చక్కగా తీర్చిదిద్దినటువంటి ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. మరి ఇది ఎలాంటి సెన్సేషనల్ కొట్టబోతుందో మనందరం కూడా వెయిట్ చేద్దాం. రైట్, మరి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం స్నాక్ టైంలో. మరి దృశ్యం సెన్సేషనల్ అంటే 1, 2, 3, 4 వరుసగా వచ్చేస్తున్నాయి. నేను పెద్ద అవుతున్న కొలిది అది కూడా వెర్షన్స్ వస్తుంది. మరి ఒక్కొక్క వెర్షన్ కూడా అందరిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. మరి మోహన్ లాల్ మలయాళంలో యాక్ట్ చేసినటువంటి మూవీ అన్ని లాంగ్వేజెస్లో కూడా డబ్ అయింది, మరి తెలుగులో కూడా డబ్ అయింది ఆ మూవీ. మరి ఆ మూవీ గురించి మనం నేను మాట్లాడతాను ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడు రేలా కుమార్ అండ్ గంటా వెంకట లక్ష్మీ పాడినటువంటి ఈ సెన్సేషనల్ సాంగ్కి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మనందరికి ఇష్టమైనటువంటి డిఎస్పి అండ్ దీనికి డైరెక్టర్ సుకుమార్. మరి ఆ సాంగ్ని గెస్ట్ చేసి ఉంటారా?
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రన్ వచ్చేసింది.
0: మరి మన సుకుమార్ డైరెక్షన్లో ప్రతి మూవీలో ఒక పాట ఇలాంటిది ఉంటుంది, మరి మాస్ ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకోవడానికి.
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజయ్యేంది, గుడ్లు అప్పగించి సుతున్నావు అంకే.
3: నువ్వేదో ఇస్తావని జిగేలు రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
3: అది

Yes, friends, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది స్నాక్ టైం, మూవీ అప్డేట్స్ వింటున్నారు.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 4:55 అని మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మీరు 5 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. తర్వాత 5:45 నుంచి 6 గంటల వరకు ఇది మన చట్టం పాష్ యాక్ట్ అంశం గురించి డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు. రైట్, మనం ఉన్నాం ఇప్పుడు స్నాక్ టైంలో. రైట్, హీరో సూర్య అంటే తమిళ్లోనే కాదు మన తెలుగులో కూడా చాలా చాలా క్రేజీ ఉంది. ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా మనందరికీ కూడా చాలా ఇష్టం, పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టం. మరి ఆయన ఈ మేలో మన తెలుగు ఇండస్ట్రీలో న్యూగా వచ్చినటువంటి మూవీ వీరభద్రుడు. మరి ఈ మూవీ దృశ్యం 3తో బరిలోకి వచ్చింది. మరి రివ్యూస్ చూసుకున్నట్లయితే 2 మూవీస్ కూడా చాలా బాగున్నాయని టాక్ వచ్చింది. సూర్య కూడా చాలా రోజుల తర్వాత ఒక హిట్ కొట్టడానికి కోసం చాలా కష్టపడ్డారు. మరి ఈ వీరభద్రుడు అనే మూవీని డైరెక్ట్ చేసింది తమిళ్లో ఉన్నటువంటి ఒక రేడియో జాకీ బాలాజీ అనే వ్యక్తి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. రైట్, మరి ఆయన చాలా మూవీస్ డైరెక్ట్ చేశారు. చాలా రోజుల నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సూర్య ఈ మూవీకి ఆయన ఆఫర్ ఇచ్చారు. మరి ఈ మూవీలో మనకి సూర్య డిఫరెంట్ గెటప్స్తో మనకు కనిపిస్తారు. అందులో ముఖ్యంగా ఆయన జై భీములో యాక్ట్ చేసినటువంటి రోల్లో లాయర్ గాను, తర్వాత వీరభద్రుడు గాను చాలా చాలా డిఫరెంట్ గెటప్స్తో మనందరినీ కూడా ఆకట్టుకున్నారు. మొత్తానికి అయితే ఈ మూవీతో సూర్య మరొక్కసారి హిట్ కొట్టారనే మనం చెప్పొచ్చు. ఫెంటాస్టిక్. మరి మీరు వింటున్నారు స్నాక్ టైం విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన అన్నవాళ్లు. నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశ్రమ చేయడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో సూచించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను శంషాబాద్ నోవటర్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్ 134వ సంచిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామన్నారు. పేదలకు ఆరోగ్య వరదాయినిగా, అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఉపకరిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసర అనసూయ సీతక్క అన్నారు. ఐపీఎల్ టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఋతుపవనాలరాక కేరళం తీరానికి ఆలస్యం కావడంతో తెలంగాణలో జూన్లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్లో ఋతుపవనాలు వచ్చినప్పటికీ ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 134వ సంచిక హిందీ ప్రసంగం అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

రైట్, మనం ఉన్నాం తాజా ట్యూన్స్. రైట్ మరి మనం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మనం స్నాక్ టైంలో ఉన్నాం అండ్ తాజా ట్యూన్స్ వింటున్నాం. మరి 5:45 నుంచి 6 వరకు ఇది మన చట్టం పాష్ యాక్ట్ అంశం గురించి డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం, శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు పరిచయం చేస్తారు. మనం ఈ మధ్య గమనించినట్లయితే సోషల్ సైట్స్లో కానీ లేదా ఎక్కడైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడి నుంచి

విన్నా కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా ఎక్కువగా దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ట్రావెలింగ్ పైన. వీకెండ్ వచ్చినా లేదంటే పబ్లిక్ హాలిడేస్, అలాగే కంటిన్యూస్గా సాటర్డే సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ ఇంకొక రోజు లీవ్ ఇవతల, ఒక రోజు లీవ్ అవతల వారానికి తీసుకున్నట్లయితే ఒక్కసారిగా 5 to 6 days కంటిన్యూగా పెట్టుకొని ట్రావెలింగ్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అలాంటిదే డెడ్ జోనింగ్ అని ఒక కొత్త ట్రెండింగ్ అనేది స్టార్ట్ అయింది. డెడ్ జోనింగ్ అంటే భయపడకండి, అదేదో భయంకరమైనటువంటి మాట కాదు. డెడ్ జోనింగ్ అంటే సంబంధాలు తెంచుకోవడమే, అంటే ఫ్యామిలీ వరల్డ్తో బయటపడడం కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని చాలా డిస్టర్బ్ చేసే మన మెసేజెస్, మన కాల్స్, మన ఈఎంఐస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి, మన ఫోన్ని ముఖ్యంగా పక్కన పెట్టి, ఆన్లైన్ కాంటాక్ట్ని దూరంగా పెట్టి, ఫ్యామిలీ మెంబర్స్, మనకి ఇష్టమైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో దూరంగా ఒక విహారయాత్రకు వెళ్ళి అక్కడ కంప్లీట్గా ఆస్వాదించడాన్నే డెడ్ జోనింగ్ అంటారు. మరి అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ ఫొటోస్ తీసి మళ్ళీ వాటిని వాట్సాప్ స్టేటస్లో పెట్టి మరి ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు లైక్లు కొట్టారు, ఓ వీడు లైక్ కొట్టలేదా, వీడికి నేనంటే ఇష్టం లేదు, నేను వెళ్ళడం టూర్ వెళ్ళడం వీడు జలస్గా ఫీల్ అవుతున్నాడు అంటూ తింటున్న ఫుడ్ కూడా సరిగా తినకుండా ఉండడం కాదు, కంప్లీట్గా ఫోన్ పక్కన పెట్టి ఓన్లీ కార్డ్స్ ద్వారా పేమెంట్స్ చేసుకుంటూ దూరంగా వెళ్ళి 1 or 2 days హాయిగా కూల్ బ్రీజ్ని ఆస్వాదించడాన్నే ఇట్ డెడ్ జర్నీ అంటారు. మరి అలాగే స్మార్ట్ ఫోన్లు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నా లేదా ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. రైట్. మరి మీరు వింటున్నారు FM Rainbow 101.9 విత్ మీ ఫ్రెండ్ యల్లేష్. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం దీని గురించి.

స్టూడియోలో టైం 5:29:18 ఇందకి జట్గా. ఈరోజు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో నో టొబాకో డే సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ చెన్నం శెట్టి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ కె సందీప్ గారు.

0: FM Rainbow 101.9.
1: Alright, my dear friends, మీరు వింటున్నారు స్నాక్ టైమ్ విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్. మరి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో వచ్చాక మనం ఇంట్లో ఉన్నా, ట్రావెల్ చేస్తున్నా, ఆఫీసులో ఉన్నా, లిఫ్ట్లో ఉన్నా, ఛాయ్ తాగుతున్నా, భోంచేస్తున్నా, టిఫిన్ తింటున్నా, అక్కడికి స్నాక్స్ తింటున్నా కూడా మనకి మెసేజెస్ వస్తుంటాయి. సో ఆఫీస్ ఈమెయిల్స్ కానీ లేకపోతే టెక్స్ట్ మెసేజెస్ కానీ వస్తుంటాయి. ఆఫీస్ గురించి ఏదైనా టాస్క్ ఇమీడియట్గా పూర్తి చేయాలని మన బాస్ దగ్గర నుంచి మెసేజెస్ వస్తుంటాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా చాలా మెసేజెస్ వస్తుంటాయి. మరి ఆఫీస్ నుంచి, టీమ్ కాల్స్ నుంచి, మరి సోషల్ మీడియా నుంచి, ఈ మెసేజెస్ నుంచి మనందరం కూడా దూరంగా ఉండడం కోసమే నేటి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ డెడ్ జోనింగ్ అనే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. మరి ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో మల్టీటాస్క్ చేస్తూ జీవితంలో ఎదగాలనే కోరిక కంటే మనకు నచ్చిన ప్రదేశంలో విహరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ అందాల్ని, ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ విహరిస్తూ అక్కడ ఉన్నటువంటి వెరైటీ ఫుడ్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారని ఒక రీసెర్చ్ తేల్చింది. మరి ఇందులో లాభాలేంటి యల్లేష్? మరి డెడ్ జోనింగ్ వెళ్తే ఏదైనా అపాయం వచ్చినా, ఏదైనా ప్రమాదం వచ్చినా ఏమవుతుంది? మరి కమ్యూనికేషన్ లేకపోతే ఎలా అవుతుంది? అంటే కమ్యూనికేషన్ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత పడుకునే ముందు వాళ్ళు ఆ మెసేజెస్ కానీ వాటి కాల్స్ కానీ ఆన్సర్ ఇవ్వచ్చు అన్నమాట. మరి డెడ్ జోనింగ్ ద్వారా డిజిటల్ అన్నీ కూడా డిజిటల్గా ఏవైతే ఉంటాయో, మనం వాడే ఫోన్లు కానీ, ట్యాబ్స్ కానీ, మొబైల్, అదే ల్యాప్టాప్ కానీ, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనకు నచ్చినటువంటి, మనకు మనసుకు నచ్చినటువంటి ప్రదేశాలకు వెళ్తే రిఫ్రెష్ అయ్యి కొత్త ఎనర్జీ అనేది లోడ్ అవుతుంది అనేది రీసెర్చ్ తేల్చుతుందన్నమాట. సో పని ఒత్తిడి, బర్న్అవుట్ ప్రతిరోజు ఉంటాయి. మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా మనకి ఈ వర్క్ టెన్షన్, స్ట్రెస్, ఇవన్నీ మనం దాటకుండా ఆ డేని దాటలేం కదా. మరి వాటి నుంచి బయటపడాలంటే అట్లీస్ట్ 1 or 2 days అయినా సరే విహారం కోసం దూరంగా వెళ్తే, అది లాంగ్ టూర్ కాకపోయినా 1 or 2 days నియర్ బై హైదరాబాద్, సికింద్రాబాద్ వెళ్ళి ఈ డెడ్ జోనింగ్ అనేది మనం ప్రయత్నం చేయొచ్చు. దీనివలన మన మనసు చాలా తేలిక పడుతుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. అలాగే మీరు ఒక్కసారి వెళ్ళి రండి, ఇంటికి వచ్చిన తర్వాత లేదా వర్క్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు మరింత ఉత్సాహంగా, మరింత ప్రొడక్టివిటీగా వర్క్ చేస్తారు. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. సో ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మనకు నచ్చిన వాళ్ళని ఒకసారి కలిసి వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి, నచ్చిన ప్లేసెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు బూస్టింగ్ అవ్వడం అనేది తప్పకుండా జరుగుతుంది. రైట్ కదా? రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఈరోజు నో టొబాకో డే సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ చెన్నం శెట్టి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మీరు వింటారు 5:45 నుంచి 6:15 వరకు. మరి పరిచయం చేస్తున్నవారు శ్రీ కె సందీప్ గారు. ఊసర్వెల్లి ఎన్టీఆర్ అండ్ తమన్నా పోటా పోటీగా డ్యాన్స్ చేసినటువంటి ఈ మూవీని, మరి నువ్వా నేనా అంటూ డ్యాన్స్ చేశారు ఈ మూవీలో, చాలా బాగుంటుంది. సురేందర్ రెడ్డి దీనికి డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

స్టూడియోలో టైం 5:39 ఇరవై 6 సెకండ్ల అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ హిలేష్. 5:45 నుంచి 6:15 వరకు మీరు వింటారు ఆరోగ్య జీవన కార్యక్రమంలో నో టొబాకో డే సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. పరిచయం చేస్తున్నవారు శ్రీ కె సందీప్ గారు. రైట్, ప్రతిరోజు కూడా మనం చాలా ఉత్సాహంగా ఉండాలని, చాలా హ్యాపీగా ఉండాలని, ప్రొడక్టివిటీగా ఉండాలని మనందరం కూడా అనుకుంటాం. కానీ దానికి కావలసినటువంటి పనులైతే మనం చేయం. మరి రోజు యాక్టివ్గా హ్యాపీగా ఉండాలంటే, ఎనర్జెటిక్గా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగితే కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే, రోజు ఒకే సమయానికి నిద్ర లేవాలి అని చెప్తున్నారు. అలాగే రోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. అలాంటప్పుడు మనం చాలా యాక్టివ్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటామని అంటున్నారు. మరి దీనివలన మన యొక్క బయోలాజికల్ క్లాక్ అనేది ఒక పద్ధతికి అలవాటైపోయి యాక్టివ్గా మారుతుందంట. అలాగే నిద్రపోయే ముందు ఫోన్ వినియోగం మంచిది కాదు. ఎన్నిసార్లు చెప్పినా నేను కూడా అదే పని చేస్తుంటాం. కానీ మోస్ట్లీ కొద్ది కొద్దిగా సమయాన్ని తగ్గించుకొని, అంటే 1 అవర్ చూసేవాళ్ళు 1/2 అవర్ పెట్టుకోండి, 1/2 అవర్ చూసేవాళ్ళు 10 మినిట్స్ పెట్టుకున్న వాళ్ళు 5 మినిట్స్, అలాగా గ్రాడ్యువల్గా డౌన్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఆరోగ్యకరమైనటువంటి కళ్ళు కూడా ఉంటాయి. అలాగే స్క్రీన్ వెలుతురు కారణంగా మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి మన యొక్క స్కిన్ టోన్ అనేది బ్రైట్నెస్ పోయి డల్ స్కిన్ తయారవుతుంది. అలాగే కళ్ళ కింద చారలు, హెయిర్ కూడా ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే బాగా ఎడిక్ట్ అవుతున్నారు, కొద్దిగా తగ్గించండి. దానివల్ల వాళ్ళు స్మూత్గా ఉన్నటువంటి పాల మేగడ లాంటి వాళ్ళ బుగ్గలు, వాళ్ళ స్కిన్ టోన్ అనేది పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్, మరి గది వాతావరణం కూడా చాలామంది కూడా వేడిగా ఉండకూడదు అంటారు, లేదంటే నిద్ర పట్టక, చిరాకు, అసహనం కలుగుతాయి. సో అందువలన గది కూడా చాలా సైలెంట్గా, కొద్దిగా కూల్గా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే నిద్రకి చాలామంది పడుకునే ముందే మంచిగా, ఇంతకుముందు చెప్పినట్టుగా మంచి బిర్యానీ తింటారు. సో దానివలన చాలా డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందన్నమాట. సో తప్పకుండా తీసుకోవాల్సి వస్తే, లేట్ అయినట్లయితే డిన్నర్ అనేది మీరు కొద్దిగా జీర్ణం తేలిగ అయ్యేవి తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే రాత్రికి నిద్రకు ముందు పడక గది కట్టెలను తెరిచి ఉంచాలి. దీనివలన మర్నాడు ఉదయం సూర్యకాంతి డైరెక్ట్గా మీ మొహం మీద పడి మిమ్మల్ని పలకరిస్తుంది అన్నమాట. అలాగే నిద్ర లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగితే మన బాడీ అనేది హైడ్రేట్గా మారి రోజంతా కూడా చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది. మీరు వర్కౌట్ చేయాలనుకున్నా, లేదా వాకింగ్కి వెళ్ళాలనుకున్నా, యోగా చేయాలనుకున్నా, ధ్యానం చేయాలనుకున్నా చాలా బాగుంటుంది కదా. ఫ్యాంటాస్టిక్. మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మరి ఇప్పుడైతే ఆరోగ్య జీవన కార్యక్రమం నో టొబాకో డే సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ వింటారు. పరిచయం చేస్తున్న వాళ్ళు శ్రీ కె సందీప్ గారు. అది 5:45 వస్తుంది. ఈ లాస్ట్ పార్ట్తో మీ అందరికీ కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. రైట్, మళ్ళీ నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి మంచి పాటలు, మంచి మంచి మాటలతో మీ స్నేహితుడు పలకరించడానికి వస్తాడు. అంతవరకు సెలవు తీసుకుంటున్నాడు మీ స్నేహితుడు, ఆత్మీయుడు యల్లేష్. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఉన్నంతలో హ్యాపీగా ఆనందంగా ఉండండి. అంతవరకు బై బై మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే కలుసుకుందాం. ఎంజాయ్ యువర్ డే. స్టోల్ మై హార్ట్.

0: శ్రోతలకు ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోస్లో పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించి సుదీర్ఘమైన అనుభవం ఉన్న డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్తే అండి సందీప్ గారు.
0: సార్, ఈరోజు వరల్డ్ నో టొబాకో డే.
1: అవును సార్.
0: ఈ సంవత్సరం థీమ్ మనది అన్మాస్కింగ్ ద అపీల్, కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్.
1: అవును
0: సార్, అసలు మామూలుగా ఈ టొబాకో అడిక్షన్ అనేది వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అవునండి.
0: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్మాస్క్ ద అపీల్ అనే థీమ్ని, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ చూజింగ్ దిస్ థీమ్?
1: యా, సో ఈరోజు మనం లైఫ్లో చూస్తుంటే టొబాకో వాడకం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. ఉదాహరణకు, మేము చిన్నప్పుడు ఆడవాళ్ళు పొగ త్రాగడం అనేది చాలా రేర్ విషయం, కానీ ఈరోజు ఆడవారు కూడా చాలా మంది, పర్టికులర్గా ఈ వెస్టర్నైజేషన్తో ఆడవాళ్ళు కూడా పొగ తాగడం అనేది చాలా ఎక్కువైంది. అయితే దీనికి మనం చాలా జాగ్రత్తగా WHO ఏం గమనించింది అనేది మనం ఒకసారి చూడాలండి. ఈ పొగాకు అమ్మే కంపెనీలు, సో నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ మార్కెట్ అయిపోయింది. ఎన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించాలి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇది ఈ బిజినెస్ చేయడం జరుగుతుంది. సో ఒక లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చే విధంగా వాళ్ళ యొక్క మార్కెటింగ్ యాక్టివిటీస్, అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే మామూలు సిగరెట్లు, బీడీలు అని ఉండేటివి, కానీ ఇప్పుడేమంటే డిఫరెంట్ కలర్డ్ ప్యాకెట్స్, కానీ ఫ్లేవర్డ్ మెంథాల్ అంటారు, ఇంకొకటి అంటారు. సో సోషల్ మీడియాలో కూడా చాలా విచ్చలవిడిగా, సో స్మోకింగ్ చేయడం అనేది ఒక స్టైల్గా చూపెట్టి, మూవీస్లో కూడా దీన్ని ఒక స్టైల్గా చూపెట్టి దాని యువతని ఆకర్షిస్తున్నారనమాట. ఇవన్నీ గమనించిన WHO ఈసారి ఏం చేసిందంటే ఈ యొక్క ముసుగును తొలగించి అసలు నిజాలని మన ప్రజలందరికీ చూపించాలనేసి ఒక పట్టుదలతో ఈసారి వాళ్ళు మన థీమ్ని ఏం చేశారంటే అన్మాస్ ద అపీల్ అండ్ కౌంటరింగ్ ద టొబాకో అండ్ నికోటిన్ అడిక్షన్. సో దీని యొక్క ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క ముసుగు తీసేయండి, లోపల ఉన్న యాక్చువల్గా హాని ఎంత జరుగుతున్నది మీ యొక్క టొబాకోతో నికోటిన్తో అనేది గమనించండి అనేసి ప్రజలకు ఈ వరల్డ్ నో టొబాకో డే నాడు ఆ యొక్క మెసేజ్తో మన ముందుకు వచ్చిందండి.
0: సినిమా అంతా స్టైల్గా పొగ తాగడం చూపించి కింద చిన్నగా ఒక డిస్క్లైమర్ వేస్తే సరిపోదు అనేదే కదా సార్ దీని అర్థం?

0: అంతే కదండి. దీనికి మన డైరెక్టర్స్, హీరోలు అండ్ గవర్నమెంట్ వీళ్ళందరూ చాలా సీరియస్ గా తీసుకొని, ఎలా అయితే కొన్ని చిత్రాల దగ్గర ఇవి కనబడనీయకుండా చేసేస్తారు, బొమ్మ కనబడనీయకుండా చేస్తారు, అలాంటి మాస్కింగ్ అన్నా కూడా ఖచ్చితంగా మనం తీసుకొని రావాలి. అది ఒక రెవల్యూషన్ అయితే తప్పితే మన యొక్క టొబాకో యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని మనం ప్రజలకి దూరం చేయకుండా ఉండలేం.
1: చాలా చక్కగా చెప్పారు సార్. అయితే ఇది పొగాకు తాగడం అనేది ముందుగానే ప్రివెన్షన్, అంటే అసలు అలవాటు కాకుండా చూసుకోవడం ఒక పద్ధతి. ఇంకొకటి, దీనికి అలవాటు అయిపోయింది, బానిసలు అయిపోయారు. అది ముఖ్యంగా ఇది యంగ్స్టర్స్ని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా ఈ పొగాకు పదార్థాలు కానీ ప్రొడక్ట్స్ కానీ ఉంటాయి. ఇది అసలు ఈ నికోటిన్ అనేది అంత, వై ఈజ్ ఇట్ సో అడిక్టివ్?
0: ఐఎమ్ కమింగ్ టు దేర్ అండి. సో ఇప్పుడు చూసినట్లయితే మనకు చిన్న పిల్లల్లో ఏదైతే హ్యాబిట్స్ స్టార్ట్ అవుతాయో, ఎగ్జాంపుల్ వాళ్ళు మంచిగా చదవడం స్టార్ట్ చేసినారనుకోండి, వాళ్ళు ఒక నేషన్ బిల్డింగ్కి ఉపయోగపడతారు. లేదు వాళ్ళు ఒక దొంగతనం చేయడమో లేకపోతే దోపిడీ చేయడమో ఆ టీనేజ్లో అవి అలాంటివి ఇదైనారంటే వాళ్ళు దొంగలుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ నికోటిన్ వాడకం కానీ అదర్ మత్తు పదార్థాలు వాడడం కానీ ఈ టీనేజ్లో కానీ అలవాటు అయినట్లయితే అవి జీవితాంతం వాళ్ళని వదిలిపెట్టకుండా ఉండే అవకాశం చాలా చాలా ఉంటుందండి. అటువంటి వాళ్ళని మనం డీఅడిక్ట్ చేయాలన్నా కానీ చాలా చాలా కష్టం. ఎందుకు అని అంటే నికోటిన్ అనే పదార్థం ఈ టొబాకోలో ఏదైతే ఉంటుందో, ఈ నికోటిన్ పదార్థము ఒక అడిక్షన్ పొటెన్షియల్ చూసినట్లయితే మనకు ఓపియాయిడ్స్ అంటారు, అంటే గాంజా కానీ మార్ఫిన్ అనలాగ్స్ కానీ ఇటువంటివి ఎన్నో పదార్థాలు ఉంటాయి మత్తు చేసేటివి. ఆ మత్తు కాస్ట్ చేసే పదార్థాలు తీసుకున్నట్లయితే నికోటిన్కు ఉన్నంత అడిక్టివ్ బిహేవియర్ వేరే ఇంకా దేనికి లేదన్నమాట. సో కాబట్టి మనం ఈ నికోటిన్కి ఎప్పుడైతే చిన్నపిల్లలు అండ్ యంగ్స్టర్స్ ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళు దీని నుండి బయటకు రావడానికి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్లో వెళ్ళి లాట్ ఆఫ్ కెమికల్స్, పర్టికులర్గా డోపమైన్ లాంటి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. డోపమైన్ రిలీజ్ చేసిన వెంటనే వీళ్ళు చాలా హైకి వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ హై ఏమవుతుందంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండి మళ్ళీ లో అయిపోతుంది. డోపమైన్ అంతా కూడా నర్వస్ సిస్టంలో నుండి డిప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి డోపమైన్ క్రేవింగ్స్ వస్తాయి. ఇప్పుడు అంటే నాకు ఎట్టన్నా కానీ ఆ హై స్టేట్కి వెళ్ళాలి అనేసి ఒక అడిక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ వాళ్ళు రోజుకి సిగరెట్లు తాగడం, ఎన్నో సిగరెట్లు తాగడం, లాస్ట్ చివరాఖరికి అడిక్షన్ ఎక్కువయ్యి చైన్ స్మోకర్స్గా కూడా పిల్లలు మారడం అనేది మేము చాలా ఈరోజు ప్రాక్టీస్లో చూస్తున్నామని అంటే అతిశయోక్తి కాదండి.
1: మీరు చాలామంది ఇలా బానిసలైన పేషెంట్స్ని చూసుంటారు సార్, ఇస్ దేర్ ఎనీ కేస్ హూ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ నికోటిన్ అడిక్షన్?
0: ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లంని ఒక పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో మనం ఆలోచించి సైంటిఫిక్ పద్ధతిలో మనం దాన్ని డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్ కానీ స్టార్ట్ చేసినట్లయితే, దాన్ని ఉపయోగించినట్లయితే ఎటువంటి అడిక్షన్ ఉన్నా కానీ దాని నుండి బయటకు తీసుకురావచ్చండి. అది అసాధ్యమైంది కాదు, బట్ అలానే ఈజీగా చేయగలిగింది, సుసాధ్యమైంది కూడా కాదు. బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ పేషెంట్ ఒకరు కాదు, ఎవరైతే అడిక్ట్ అయినారో వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దెన్ క్లినిషియన్. సో ఈ 4 ఫ్యాక్టర్లు కానీ మనకు ఖచ్చితంగా ఒక త్రాటి మీద తీసుకొచ్చినట్లయితే ఈ డీఅడిక్షన్ ని చాలా చాలా పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో హ్యాండిల్ చేయొచ్చు. వందల మంది డీఅడిక్షన్ పద్ధతిలో సక్సెస్ఫుల్ సాధించి స్మోకింగ్ కి దూరంగా, టొబాకో ప్రొడక్ట్స్ కి దూరంగా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలండి.
1: అయితే యాంటీ టొబాకో ఎన్వైరన్మెంట్ కల్పిస్తే గానీ ఇది సాధ్యం కాదు.
0: అవునండి, చాలా చక్కగా చెప్పారు. నేను మన శ్రోతలకి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం మన బెడ్రూమ్ లో మనం పడుకొని, ఓకే నాకు వరల్డ్ కప్ వచ్చేసింది, లేకపోతే నాకు క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే ఒక విన్నింగ్ కంటెస్ట్ లో నేను ఫస్ట్ వచ్చినాను అని జస్ట్ డ్రీమ్ చేసిన మాత్రాన మనం ఓ సక్సెస్ ని రీచ్ చేయలేం. అలానే డీఅడిక్షన్ కూడా ఎన్ని ప్రిస్క్రిప్షన్లు తీసుకున్నా కానీ అది మనకు సక్సెస్ కాదు. కానీ ఆ ప్రిస్క్రిప్షన్స్ తో పాటు యాక్షనబుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నారో, మీరు కరెక్ట్ గా చెప్పారు, ఏదైతే యాంటీ టొబాకో ఎన్విరాన్మెంట్ అంటే పేషెంటు

0: పేషెంట్ తో పాటు ఉన్న సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా మనం మార్చగలిగినట్లయితే సక్సెస్ఫుల్ గా పేషెంట్ ని టొబాకో నుండి డీఅడిక్ట్ చేయొచ్చు అనేసి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి.
1: అందరం కలిసే ఈ టొబాకో ఎడిక్షన్ కానీ దీని నుంచి బయటపడగలిగే వాతావరణం సృష్టిస్తే మనకి మంచిది, పొగాకుకి బానిసలైన వాళ్ళకు కూడా మంచిది. అయితే సార్, ఇప్పుడు వేపింగ్ అని అదర్ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ నడుస్తుంది కదా సార్,
0: అవును,
1: కానీ ఈ వేపింగ్ దీనికంటే స్మోకింగ్ కంటే సేఫర్ అని కూడా చెప్తారు. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ సార్?
0: వేపింగ్ అనేది స్మోకింగ్ కన్నా, అంటే సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగడం కన్నా కూడా సేఫ్ పద్ధతి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వేపింగ్ చేసిన పేషెంట్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వేపింగ్ ద్వారా ఇదేమవుతుందంటే

0: ఇప్పుడు వేపింగ్
1: అవునండి.
0: అని అదర్ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ నడుస్తుంది కదా సార్,
1: అవును.
0: కానీ ఈ వేపింగ్ దీనికంటే స్మోకింగ్ కంటే సేఫర్ అని కూడా చెప్తారు. హౌ ఫార్ ఈజ్ ఇట్ ట్రూ సార్?
1: వేపింగ్ అనేది స్మోకింగ్ కన్నా, అంటే సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగడం కన్నా కూడా సేఫ్ పద్ధతి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వేపింగ్ చేసిన పేషెంట్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వేపింగ్ ద్వారా ఇదేమవుతుందంటే, మనకు సోషల్ మీడియాలో అంతా కూడా ఏమవుతుందంటే ఈ వేపింగ్ ని చాలా స్టైలిష్ వే ఆఫ్ సిగరెట్ స్మోకింగ్, అది చేస్తే మనం నెక్స్ట్ లెవెల్లో హీరోల లాగా అని చూపెట్టి దాన్ని వాళ్ళు ఆ కంపెనీలు ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుకి అంటే యాజ్ ఆఫ్ 2026 మే ఎండ్ కంతా కూడా మనం గమనించినట్లయితే దేర్ ఆర్ ఆల్మోస్ట్ 7,000-8,000 కేసెస్ ఆఫ్ పబ్లిష్డ్ లిటరేచర్, అంటే సైంటిఫిక్ జర్నల్స్ లో పబ్లిష్ చేసిన లిటరేచర్ లో ఆల్మోస్ట్ 8,000 మందికి ఓకే ఈ వేపింగ్ చేసిన వాళ్ళకి న్యూమోనియాలు కానీ ARDS అని అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, అంటే లంగ్స్ అంతా కూడా పుండు పట్టిపోతుంది అనమాట. సో కాబట్టి వేపింగ్ ద్వారా ఇంత సీరియస్ కండిషన్ వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్ళి ప్రాబబ్లీ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా వేపింగ్ చేసే వాళ్ళలో ఉంటుందనేది మనం మర్చిపోకూడదు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాలి. వేపింగ్ అనేది చట్టబద్ధత కాదు, చట్టరీత్యా నేరం అది. వేపింగ్ ఇండియాలో పర్మిషన్ లేదు. అండ్ ఒకవేళ వేపింగ్ అయినా ఎవరన్నా అటువంటి అలవాటు ఉందంటే తక్షణం మీరు మీ పల్మనాలజిస్ట్ కలిసి వేపింగ్ కి దూరం అవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలండి.
0: సార్ అయితే స్మోకింగ్ కానీ టొబాకో యూసేజ్ కానీ అది మన లోపలికి ప్రవేశించినప్పుడు మన ఊపిరితిత్తులకు కానీ ఇతర భాగాలకు కానీ అది ఎంత చెడు కలుగు చేస్తుంది అనేది మనం అర్థమయ్యేలా చెప్పగలిగితే కూడా కొంతవరకు ఈ టొబాకో ఎడిక్షన్ నుంచి బయటకు వస్తారు కదా సార్?
1: అవునండి, తప్పకుండా మనం సింపుల్ ఫామ్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక సిగరెట్ కానీ ఒక బీడీ కానీ లేకపోతే ఒక తంబాకు కానీ ఇవి తీసుకున్నప్పుడు దానిలో థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. సో ఈ కెమికల్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే ఆర్గానిక్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, అండ్ దెన్ ఈ నికోటిన్ అనేది కూడా క్యాన్సర్ కారణం చేయొచ్చు. అయితే ఈ కెమికల్స్ అన్ని ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళి మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత లంగ్స్ లో కానీ బ్లడ్ లో కానీ లేకపోతే ఎక్కడైతే మనకు కణాలకు అది ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ సెల్ లోపలికి ఈ కెమికల్స్ వెళ్ళి DNA అని ఉంటుంది అనమాట. ఆ DNAని డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే DNA డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన DNA నుండి మనకు క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తాయన్నమాట. అఫ్ కోర్స్ ఇది ఒక స్టేజ్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏమవుతుందంటే మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటారు. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ బ్యారియర్ ని మనకు ఈ స్మోకింగ్ దెబ్బతీస్తుంది. అండ్ దెన్ ఎప్పుడైతే ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ పోతుందో ఈ పేషెంట్లకి తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆస్తమా లాంటి అటాక్లు రావడం, దీర్ఘకాలికంగా అదే స్మోక్ కంటిన్యూ చేస్తే COPDగా మారడం, అండ్ దెన్ ఈ ఎప్పుడైతే COPDగా మారుతుందో లంగ్స్ పుండు పడతాయి అన్నమాట. ఈ పుండు పడిన లంగ్స్ బాడీ మొత్తం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఉదాహరణకు చెప్తాను, మీకు ఏ కాల్లోనో చేతిలోనో ఒక ముళ్ళు గుచ్చుకునింది, మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి రావా? వస్తాయి. అదే మాది లంగ్స్ లో ఈ టొబాకో వాడడం వల్ల మీ యొక్క లంగ్స్ దెబ్బతిన్నప్పుడు ఒళ్ళంతా కూడా పుండు మారి, దీని సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటారనమాట. ఈ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాకులు రావడం, అండ్ దెన్ స్ట్రోకులు రావడం, అంటే బ్రెయిన్ స్ట్రోకులు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని స్మోకింగ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుపెట్టుకోవాలి.
0: వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాము, ఏదైనా ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా మనల్ని చాలా భారీగా దెబ్బతీస్తుంది అనేది అర్థం చేసుకోవాలి.
1: అవునండి, అంటే లంగ్ ఒకటే కాదు, లంగ్ తో పాటు మనకు హార్ట్ మీద బ్రెయిన్ మీద కూడా ఈ యొక్క పర్యవసానం ఉంటుంది. దానివల్ల మనకు హార్ట్ అటాక్లు బ్రెయిన్ స్ట్రోకులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి.
0: సార్ అయితే ఇది పొగ ఎవరైతే తాగుతారో వాళ్ళకే కాదు హాని, వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారో ప్యాసివ్ స్మోకింగ్ అంటాం కదా సార్, వాళ్ళకు కూడా హాని చేస్తున్నారు.
1: అవును,
0: ఈ ప్యాసివ్ స్మోకింగ్ అనేది కూడా ఎంత ఎఫెక్టివ్ సార్ అదర్ దాన్ డైరెక్ట్ స్మోకింగ్?
1: ఇది మనకు ఎలా ఉంటుందంటే ఒక

0: 25 ఏండ్ల ముందు మేము మెడికల్ కాలేజ్లో చదువుకునేటప్పుడు ఏం చేసేవారంటే, మాకు 10 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్లు వచ్చినారంటే వాళ్ళలో 9 మంది ఓకే స్మోక్ చేసేవాళ్ళు ఉండేవారు అనమాట. ఒక్కొక్కసారి ఏమంటే ఆల్మోస్ట్ 10 మంది కూడా స్మోక్ చేసేవాళ్ళు వచ్చేవారు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే అంటే 2026లో మనకు 10 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్లు వస్తే ప్రాబబ్లీ 3 4 స్మోక్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ లేని వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరికీ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందని గమనించి చూసినట్లే, ప్యాసివ్ స్మోకింగ్, మన యొక్క ఆల్రెడీ ఇండియాలో ఒక సిటీస్ లో ఎయిర్ క్వాలిటీ ఆఫ్ పొల్యూషన్ వల్ల ఎయిర్ క్వాలిటీ బాగా దెబ్బతింటాం. ఇటువంటి అడిషనల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనకు యాడ్ అయ్యే కొద్దికి స్మోక్ చేసే వాళ్ళకి, స్మోక్ చేయకుండా ప్యాసివ్ స్మోకింగ్ అంటే అదే రూమ్ లో అదే ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా దాని యొక్క హానికరం ఉండే అవకాశం ఉంటుంది. అయితే గుర్తు పెట్టుకోవాలి, దిస్ ఇస్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అని అనుకున్నాం, కానీ థర్డ్ హ్యాండ్ స్మోక్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఎక్కడైతే స్మోక్ చేస్తుంటారో ఆ స్మోక్ చేసిన వాళ్ళ కిటికీల మీద కానీ, డోర్స్ మీద కానీ, హ్యాండిల్స్ కానీ, సైడ్ రైల్స్ కానీ, వీటి మీద కూడా ఈ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ పడి ఉంటాయి. దాన్ని టచ్ చేసి దాని ద్వారా ఎవరన్నా కానీ మనకు ఏమైనా తినడం కానీ అటువంటివి చేసినట్లయితే అటువంటి వాళ్ళకు కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే COPD, ఆస్తమా అటాక్లు, తర్వాత హార్ట్ అటాక్లు, బ్రెయిన్ అటాక్లు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. అంటే దీనికి మనం ఏం చేసుకోవాలంటే, మన చుట్టూ మనం 10 మంది ఉన్నాం, మనలో ఒకరు స్మోకర్ ఉన్నారనుకోండి, వాళ్ళని నచ్చ చెప్పి స్మోకింగ్ నుండి దూరం పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి.
1: అయితే ఈ లంగ్ క్యాన్సర్కి, ఊపిరితిత్తుల క్యాన్సర్కి వాట్ ఆర్ ద ఎర్లీ వార్నింగ్ సైన్స్, అంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయి మొదట్లో?
0: ఫస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి, మనకు లంగ్ క్యాన్సర్ అనేది ఇండియాలో స్క్రీనింగ్ పద్ధతులు చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో తప్పితే ఈ స్క్రీనింగ్ పద్ధతులు లేవు. కాబట్టి ఈ లంగ్ క్యాన్సర్ జనరల్ గా మనకు ఏ స్టేజ్ 3లోనో స్టేజ్ 4లోనో అంటే లాస్ట్ స్టేజ్ లో డయాగ్నోస్ అవుతున్నాయి. అండ్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 100 మంది లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతున్నాయంటే ఆల్మోస్ట్ 85 నుండి 90 మందికి స్టేజ్ 3నో స్టేజ్ 4లో డయాగ్నోస్ అవుతున్నాయి. ఒక్కసారి ఇది స్టేజ్ 3 స్టేజ్ 4 డయాగ్నోస్ అయిందంటే వాళ్ళకి క్యాన్సర్ ని క్యూర్ చేయడం అనేది ఇంపాసిబుల్. అయితే మన శ్రోతలందరూ గుర్తుపెట్టుకోవాలి, స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ మనం డయాగ్నోస్ చేయగలిగినట్లయితే వాళ్ళకి 85% నుండి 80% వరకు మనం క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. కాబట్టి ఎర్లీ డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోస్ ఎలా చేస్తాము అని అంటే, ఎవరికన్నా స్మోకింగ్ హ్యాబిట్ ఉండేవాళ్ళు, లేదు దీర్ఘకాలికమైన క్రానిక్ దగ్గు అనమాట, అంటే కాఫ్ పొడి దగ్గు కానీ, దగ్గుతో పాటు కొద్దిగా రక్తం పడడం కానీ, ఇటువంటివి చూసినట్లయితే మీరు వెంటనే మీరు దగ్గరున్న మీ పల్మనాలజిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళు ఎక్స్రే చేస్తారు. ఎక్స్రేలో కానీ ఏం ప్రాబ్లం లేదని అనుకుంటే అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేస్తారు. ఫస్ట్ 1 మంత్ 2 మంత్ లో మనం డయాగ్నోస్ చేసుకున్నట్లయితే స్టేజ్ 1 స్టేజ్ 2లో మీరు క్యాన్సర్ ఒకవేళ డయాగ్నోస్ అయినప్పటికీ కూడా మీరు పూర్తిగా 85% ఆఫ్ టైమ్స్ మీరు క్యూర్ చేసుకోవచ్చు మీ క్యాన్సర్ అనేసి మీరు అందరూ గుర్తు పెట్టుకోండి. ఈ సలహాని ఖచ్చితంగా పాటించండి.
1: అయితే ఈ లంగ్ క్యాన్సర్ జబ్బుకు సంబంధించిన సింప్టమ్స్ కానీ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి తగు జాగ్రత్తలు, ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. ఇది లంగ్ క్యాన్సర్ అనేది ఆ క్యాన్సర్ వచ్చిన వ్యక్తినే కాదు, మొత్తం కుటుంబాన్ని దెబ్బతీస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ అని ఒక ఎడిక్ట్ రియలైజ్ అయ్యాడు, తెలుసుకున్నాడు, ఈ స్మోకింగ్ ఆపేశారు, స్మోకింగ్ క్విట్ చేసిన తర్వాత హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు రికవర్ టోటలీ ఫ్రమ్ టొబాకో?
0: అంటే మీరు అడగడం ఏంటంటే ఆ టొబాకో ఎఫెక్ట్స్ ఏదైతే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తాగుంటారో ఆపేసిన తర్వాత ఎంత త్వరగా వాళ్ళు కోలుకుంటారు అని అడుగుతున్నారు. అంటే
1: పూర్తిగా సాధారణ మనిషిగా ఎంత కాలంలో అవుతారు?
0: ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ లైక్ అంటే ఈ స్మోక్ చేసే వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ నోరంతా కూడా చాలా చెడు దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ దుర్వాసన అనేది ప్రాబబ్లీ 1-2 రోజుల్లో తగ్గడం స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ లంగ్స్ యొక్క ఏదైతే ఎపిథీలియం ఉంటుందో ఓకే, ఈ ఎపిథీలియం అనేది ఫస్ట్ 24 అవర్స్ మనం స్మోకింగ్ ఆపేసినారనుకోండి,

0: 24 అవర్స్ లో మళ్ళీ కొత్త ఎపిథీలియం. అంటే మరి అంటే బాడీ చూడండి ఎంత ప్రయత్నం చేస్తున్నది. ఇంత సివియర్ గా స్మోక్ చేసిన 10-20 సిగరెట్లు తాగిన వాళ్ళకు కూడా ఆపేసిన ఒక ఫస్ట్ 24 అవర్స్ లోనే కొత్తగా మళ్ళీ చిగురించాలనేసి లంగ్ లో ఉన్న ప్రతి సెల్ కూడా ఆశిస్తూ ఉంటుంది అనమాట.
1: ఎపిథీలియం అంటే ది ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ లంగ్స్ అనుకోవచ్చా?
0: అదే అండి, మనకు ఎక్కడైతే మనం గాలి పీల్చే గొట్టాలకి లోపల పూత ఉంటుందో దాన్ని ఎపిథీలియం అని అంటారు. ఆ పూతలో చిన్న చిన్న సీలియా అనేసి ఉంటాయన్నమాట. ఆ సీలియా అంతా కూడా ఈ సిగరెట్ తాగే వాళ్ళకి పూర్తిగా మాడి మస అయిపోయి ఉంటాయి. ఆ సీలియా అంతా కూడా ఏమవుతుందంటే కొత్త జీవనం, అంటే వితిన్ వన్ డే మళ్ళీ అవి కొత్త సీలియా పుట్టుకొచ్చి హెల్తీగా, అంటే అవి ఆల్మోస్ట్ బూడిదైపోయిన పరిస్థితి నుండి కొత్తగా చిగురెచ్చిన మొలకల లెక్క మన ప్లాంట్ లెక్క కొత్తగా చిగురిస్తాయన్నమాట. దానివల్ల ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏదైతే దెబ్బతింటుంటామో ఇన్నేట్ ఇమ్యూనిటీ ఫస్ట్ 24 అవర్స్ లో మళ్ళీ రీజనరేట్ అవడానికి స్టార్ట్ అవుతుంది. అలానే అక్కడ నుండి మళ్ళీ ఒక అట్లీస్ట్ ఒక 6 మంత్స్ 1 ఇయర్ మనం కానీ ఆపిన తర్వాత చెక్ చేసుకుంటే కార్డియోవాస్క్యులర్ రిస్క్ అనేది సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. 1 ఇయర్ ఆపేసిన తర్వాత గుండె అటాక్లు కానీ లేకపోతే బ్రెయిన్ అటాక్లు కానీ ఇవన్నీ మనకు మళ్ళీ మళ్ళీ అఫెక్ట్ కాకుండా ఉండడానికి, సో ఈ స్మోకింగ్ స్టాప్ చేసిన 1 ఇయర్లో మనం సిగ్నిఫికెంట్ చేంజెస్ చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే లంగ్ క్యాన్సర్ రిస్క్ మాత్రం ఆల్మోస్ట్ నార్మల్ కావడానికి అట్లీస్ట్ 4-5 ఇయర్స్ మనం స్మోకింగ్ స్టాప్ చేసినట్లయితే లంగ్ క్యాన్సర్ ఏదైతే అనుకున్నామో ఆ లంగ్ క్యాన్సర్ రాకుండా మనకు నార్మల్ రిస్క్ కి వెళ్ళడం జరుగుతూ ఉంటుందండి పేషెంట్లు.
1: చాలా ప్రోత్సాహాన్ని అందించే విషయం చెప్పారు సార్.
0: సార్
1: అయితే బాగా చదువుకున్న వాళ్ళు కూడా విపరీతంగా స్మోక్ చేస్తారు, అది స్మోకింగ్ మనకు చెడు చేస్తుందని తెలిసే స్మోక్ చేస్తాం. ఈ పిల్లలు యూత్ ఈ స్మోకింగ్ బారిన పడకుండా తల్లిదండ్రులు గార్డియన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం వివరిస్తారా?
0: సో జనరల్ గా ఈ స్మోకింగ్ హ్యాబిట్ చూసినట్లయితే సో యంగ్స్టర్స్ లో అవుతున్నది, అంటే టీనేజ్ గ్రూప్ లో. అండ్ దెన్ ఎవరైతే ఒత్తిడిని తట్టుకోలేకుండా ఉంటారు, అంటే పీర్ ప్రెషర్స్ అయిండొచ్చు లేకపోతే స్ట్రెస్ అయిండొచ్చు ఎమోషన్స్ అయిండొచ్చు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయిండొచ్చు ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ పూర్ అయిండొచ్చు, ఇటువంటి వాళ్ళు ఏమవుతా అంటే వాళ్ళ స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయడానికి చెడు స్నేహాలు చేసి దాంతో ఈ స్మోకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. సో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన వాళ్ళు జస్ట్ స్మోకింగ్ మనకు హానికరణం అనేది, నేను స్మోకింగ్ చేస్తాను నేను ఎప్పుడు కావాలంటే కూడా నేను ఆపేయగలుగుతాను అనే ఒక అసలు ఆపేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు అనమాట. సో అటువంటి టెండర్ ఏజ్ లో స్టార్ట్ అవుతున్నది కాబట్టి పిల్లలందరూ గుర్తు పెట్టుకోవాలి, ఎవరన్నా స్మోక్ చేస్తున్నారంటే మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ప్లీజ్ గివ్ ఏ కంప్లైంట్ టు యువర్ పేరెంట్స్ 1, స్కూల్ అథారిటీస్ 2, 3, అటువంటి చెడు స్నేహం మీరు చేయొద్దండి. సో 2, వాళ్ళ పేరెంట్స్ తెలుసో తెలీదో మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మదర్ కి మీరు సన్నిహితులు అయితే సో వాళ్ళకి ఫోన్ చేసి సో ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్ అనేసి ఒక్క మాట హెచ్చరించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ యొక్క స్మోకింగ్ ఎక్కువ ఉంటున్నది కాబట్టి స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి స్ట్రెస్ ని పాజిటివ్ గా మనం మలుచుకోవడానికి మెడిటేషన్ లాంటివి యోగా లాంటివి ప్రాణాయామ లాంటివి రోజువారి మన దైనందిన దినచర్యలో మనకు అలవాటు చేసుకున్నట్లయితే ఆ స్మోకింగ్ బారిన పడడం అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోవాలండి.
1: వరల్డ్ నో టొబాకో డే సంబంధించి ఈ సంవత్సరం థీమ్ అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. ఈ థీమ్కి అనుగుణంగా చాలా విషయాలు పొగాకుకు సంబంధించి, పొగాకు తాగితే ఎటువంటి హానికరమైన విషయాలు జరుగుతాయి ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు సార్. వాట్ ఈస్ యువర్ ఫైనల్ మెసేజ్ ఆన్ వరల్డ్ నో టొబాకో డే?
0: సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు నిజమైన స్టైల్ పొగ తాగడం కాదు. సో ఆరోగ్యాన్ని మన ఊపిరితిత్తుల్ని మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పొగాకుకి దూరం ఉండాలి. అది వేపింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, లేదు టొబాకో నమిలి తినడం అవ్వచ్చు, తంబాకు, ఇవన్నీ కూడా మనం పొగాకు దూరంగా ఉంచితేనే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మన అందరూ మన శ్రోతలందరూ గుర్తుపెట్టుకోవాలి పొగాకు ఏం చేస్తుందంటే నిశ్శబ్దంగా, అంటే చాప కింద నీరులాగా

0: మన యొక్క ఆరోగ్యాన్ని, మన శ్వాసని, మన సంపదని, మన జీవితాన్ని, మన ఫ్యూచర్ని, మన యొక్క మనుగడని కూడా అది మట్టు కట్టిస్తున్నది. కాబట్టి మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే మనం స్మోక్ చేయకుండా ఉండాలి. మన సర్కిల్ని మంచి సర్కిల్ పెట్టుకోవాలి. మన సర్కిల్లో కూడా ఎవరు స్మోక్ చేయకుండా మనం కాపాడుకోవాలి. అండ్ దెన్ మన సర్కిల్ బాగుందంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. మన ఫ్యామిలీ బాగుందంటే మన అపార్ట్మెంట్ బాగుంటుంది. మన అపార్ట్మెంట్ మన ఆఫీసో బాగుంటుంది. మన ఆఫీస్ బాగుందంటే ప్రాబబ్లీ మన సిటీ మొత్తం కూడా బాగుంటుంది. మన సిటీ లాంటివి ఇండియా మొత్తం స్మోకింగ్ ఫ్రీగా ఉన్నట్లయితే మన దేశం అంతా కూడా ఎంతో ఎంతో ఉన్నతి చెందుతుంది. దయచేసి శ్రోతలు ఈ యొక్క నిజాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని స్మోకింగ్ మీ జీవితంలో లేదు మీ యొక్క ఫ్రెండ్స్ మీ సర్కిల్ జీవితంలో లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దేశానికి ఒక ప్రయోజకుల్ని తయారు చేయండి.
1: డాక్టర్ విజయ్ కుమార్ గారు, పొగాకుకు సంబంధించి ఈ వరల్డ్ నో టొబాకో డేకి సంబంధించి చాలా సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చి మా శ్రోతల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం కార్యక్రమం విన్నారు. నో టొబాకో డే సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కె సందీప్ గారు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం మరి స్టార్ట్ చేయబోతున్నాము ఈ రోజు మన రిమ్ జిమ్ హైదరాబాద్ షోని. సో మరి ఆ షో స్టార్ట్ చేయాలంటే ముందుగా నేను మరి మీ అందరికీ చెప్పేస్తున్నాను, నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మన రిమ్ జిమ్ హైదరాబాద్లో మనము ముందుగా కలర్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో యూనో రకరకాల విశేషాలన్నీ మాట్లాడుకుంటూ కలర్స్ ఆఫ్ ఇండియా అంటే లాంగ్వేజెస్లో కలర్స్ని అలా అలా ఆస్వాదిద్దాము. ఆ తర్వాత మరి 7 to 8 మరి మీ మనసులో మాట నాతో పాటు శ్రోతలందరితో పంచుకుని సరదా సరదా ఫోన్ ఇన్ కార్యక్రమం కాబట్టి దాంట్లో మంచి టాపిక్ ఇస్తాను, దాని గురించి సరదాగా మాట్లాడుకుందాము. అండ్ అలాగే మరి ఈరోజు 8 గంటలకి అంటే మరి ఈ నెలలో ఆఖరి ఆదివారం కాబట్టి మరి మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారం జరుగుతుంది 8 నుంచి 8:30 వరకు, తప్పకుండా వినండి. ఆ తర్వాత మన తెలంగాణలో తెలంగాణకి సంబంధించిన

విశేషాలు అలా అలా మాట్లాడుకుందాం. మరి అందమైన మాటలతో అదిరిపోయే పాటలతో నేను సిద్ధంగా ఉన్నాను. సూపర్ హిట్ సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ జనతా గ్యారేజ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో కలర్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే అనుషా.

సో ఫ్రెండ్స్, మరి యూనో డెఫినెట్గా మనం ఏ టైంలో అయినా ఎలా ఉన్నా కానీ ఒకరి కోసం ఒకరం ఎప్పుడు కూడా హెల్ప్ చేసుకుంటూనే ఉంటాం, ఏదో ఒక రూపంలో కదా. అలా ఇలా అని చెప్పలేము, కాకపోతే ఏదో ఒక రూపంలో మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం. అండ్ యూనో ఆపద సమయాల్లో యూనో మనకి సాధ్యమైనంత హెల్ప్ చేయటం, లేదు అంటే జనరల్గా కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఇలా అంతా కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. అయితే నేను ఒక్కొక్కసారి నేను ట్రావెల్ చేస్తూ ఉంటాము చాలాసార్లు, అలా చేసేటప్పుడు కూడా చాలాసార్లు హెల్ప్ అవసరం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం మనకి సహాయం డెఫినెట్గా అవసరం కదా. ఈయన ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా చాలా కావాలి, అదే కాకుండా రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కావాల్సిందే. మరి అక్కడ ఫ్లైట్స్లో ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఖచ్చితంగా ఫ్లైట్ అటెండెన్స్ అని చెప్పాలి. జనరల్గా యూనో మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఎవరంటే ఎయిర్ హాస్టెస్ గుర్తొస్తూ ఉంటారు కదా. అయితే యూనో ప్రతి సమయంలో కూడా వాళ్ళు మనకి అక్కడ హెల్ప్ చేస్తూనే ఉంటారు. మన ప్రయాణం పూర్తయి మన గమ్యస్థానానికి చేరేదాకా కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వారి ప్రాముఖ్యత గురించి గుర్తు చేసుకుంటున్నామంటే మరి ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అటెండెంట్ డే అన్నమాట. సో మరి వాళ్ళు మనకి చాలా చాలా ముఖ్యం కదా ట్రావెల్ చేసే టైంలో, మరి అందుకని వాళ్ళ గురించి గుర్తు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. సో విశేషాలు ఇంకా మనం మాట్లాడుకుందాం. అయితే సూపర్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ షాడో నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ కాటం రాయుడు అండ్ కభీ ఖుషీ కభీ గమ్ సినిమాల నుంచి. సో ఫ్రెండ్స్, మనము నము రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో అండ్ కలర్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ లో. సో ఫ్రెండ్స్, మనమేమో జనరల్ విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే యూనో, ఈ ప్రకృతిలో ఎన్నో మరి జీవాలు ఉన్నాయి, అంటే మొక్కలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఇలా ఎన్నో, అందులో వాటిలో ఎన్నో వింతలు విశేషాలు కూడా ఉన్నాయి. కానీ మన చుట్టూ తిరుగుతూ మనతో పాటు జీవించేవి కొన్ని మాత్రమే ఉంటూ ఉంటాయి డెఫినెట్గా కదా. అలాంటి వాటిల్లో ఒకటే చిలుక. మరి దీన్ని రామచిలుక అని కూడా అంటూ ఉంటారు. సో చూడటానికి చాలా చాలా ఆకర్షణీయంగా

అందంగా ఎన్నో రంగుల్లో, అంటే షేడ్స్ అనమాట, రకరకాల షేడ్స్లో ఉంటాయి కదా. మరి దీన్ని చాలామంది పెంచుకుంటూ కూడా ఉంటారు. అండ్ అంతేకాకుండా ముద్దు ముద్దుగా మాటలు కూడా నేర్పిస్తూ ఉంటారు వాటికి. మరి అవి చేసే శబ్దాలు, అందులోనూ మనం నేర్పిస్తే మాట్లాడే క్యూట్ క్యూట్ చిలక పలుకులు భలే గమ్మత్తుగా ఉంటూ ఉంటాయి కదా. నిజం, ఎందుకంటే యూనో మన మధ్యన తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఈ మధ్య కాస్త అరుదైపోయింది అనుకోండి చూడటం. సో మేబీ బికాజ్ ఆఫ్ ఎన్నో రకరకాల కారణాలు అయితే ఉన్నాయి, చెట్లు తగ్గిపోవడం, పొల్యూషన్ పెరగడం, ఇలా రకరకాల కారణాలే ఉన్నాయి. అయితే మరి ఈ చిలకలు అనేవి చాలా చాలా కామన్గా చూస్తూ ఉంటాం పెంపుడు జంతువుల్లాగా. 400కి పైగా రకాలు ఉన్నాయంట మరి ఈ చిలకల్లో. కానీ మనకి ఇక్కడ కొన్ని రంగుల్లో ముఖ్యంగా ఎక్కువగా డెఫినెట్గా పేరు చెప్పగానే గుర్తొచ్చేది మాత్రం పచ్చగా, అదే గ్రీన్ గ్రీన్గా ఉండేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట. మరి ఈరోజు వరల్డ్ ప్యారెట్ డే సందర్భంగా ప్యారెట్ని గుర్తు చేసుకున్నాం అనమాట. సో చిలకలు అంటేనే చాలా చాలా స్పెషల్గా ఉంటూ ఉంటాయి కదా. ఆల్రైట్ ఫ్రెండ్స్, మా సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ ఎక్స్ప్రెస్ రాజా నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ వినారు ఫ్రమ్ ద మూవీ ఏ జవానీ హే దివానీ నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము రిమ్జిమ్ హైదరాబాద్ షోలో కలర్స్ ఆఫ్ ఇండియాలో. సో ఫ్రెండ్స్, మనం నిజంగానే చాలా పనులు చేస్తూ ఉంటాము అండ్

ఫిట్. అంతేకాకుండా వాటిలో కొన్ని మనకి నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, కొన్ని సరదాగా ట్రై చేయొచ్చు. అయితే చాలా సరదాగా ట్రై చేసి వాటికి అలవాటు పడిపోయి బయటకు రాలేకపోనివచ్చు. సో అవి మంచివైతే పర్వాలేదు, అదే కాకపోతే మాత్రం అక్కడే వస్తుంది సమస్య. అలాంటి వాటిల్లో ఒకటే మరి టొబాకో కదా. సో పొగాకు ట్రై చేయను. ఆఫ్కోర్స్ మనం ఇందాకే ఆల్రెడీ వినడం జరిగింది మరి ఈరోజు వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా. సో అసలు టొబాకో ఎందుకు తీసుకోకూడదు, దానివల్ల వచ్చే పరిణామాలు ఏమిటి, నెగిటివ్ థింగ్స్ ఏం జరుగుతాయి అనేసి మనం ఆల్రెడీ వినడం జరిగింది. సో యూనో దీన్ని డైరెక్ట్గా కానీ సిగరెట్లా కానీ ఎలా ఏ రూపంలో తీసుకున్నా కూడా డెఫినెట్గా నెగిటివ్ ఎఫెక్ట్సే వస్తాయి మన ఆరోగ్యానికి. సో అసలు మంచిది కాదు, అందుకే దీని జోలికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. ఇది తీసుకోవడం వల్ల శరీరంలో అన్ని అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి, ముఖ్యంగా అయితే వెంటనే

శరీరంలో అన్ని అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా అయితే వెంటనే కనిపించేది యూనో గుండెకి సంబంధించి కానీ, స్ట్రోక్స్ రావడం కానీ, క్యాన్సర్స్ రావడం కానీ. యూనో స్ట్రోక్స్ అంటే హార్టే కాదు, మరి బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా చాలాసార్లు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి దీని నుంచి మనం మనల్ని కాపాడుకోవాలి అంటే కనుక అవగాహన డెఫినెట్గా ఉండాలి. అందులోనూ యూనో ఈ ట్రై చేసేటప్పుడు వేరే వాళ్ళు ఏమైనా చెప్పేటప్పుడు నో అని చెప్పటం మనకి తెలియాలి. సో యూనో ఏదైనా కానీ చాలాసార్లు చెప్పడం కాస్త కష్టం అవ్వచ్చు, కానీ నిజంగా నో చెప్పడం అనేది చాలా చాలా ముఖ్యం కొన్ని సందర్భాల్లో. వై? బికాస్ ఆ తర్వాత చాలా చాలా ఇష్యూస్ తీసుకొస్తాయి కాబట్టి కదా. సో దీని గురించి, నో అనే విషయం గురించి మనం మరి మన కాలర్స్ టైంలో, కాలర్స్ షోలో ఏం చెప్తారు మన కాలర్స్ అన్ని కూడా తెలుసుకుందాం హలో రెయిన్బోలో. కానీ అందుకంటే ముందు సుపైత్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ శివం నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మరి హలో రెయిన్బో కార్యక్రమంలోకి. మరి మీ మనసులో మాట నాతో పాటు శ్రోతలందరితో పంచుకునే సరదా సరదా కార్యక్రమం మరి హలో రెయిన్బో కార్యక్రమం. మరి టాపిక్ ఏంటి అనేది ఆల్రెడీ నేను ఇందాక చెప్పడం జరిగింది కదా, ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము అని. అంటే యూనో చాలాసార్లు యూనో మన అభిప్రాయాన్ని మనం చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు, రకరకాల కారణాలు వల్ల ఉండొచ్చు, అది కూడా మనం ఇది అని చెప్పలేమనుకోండి. అయితే నిజంగానే అసలు దేనికైనా నో చెప్పడం అంత కష్టమా అన్నది నాకు వచ్చిన డౌట్ అనమాట. సో మీకు కూడా చాలాసార్లు వచ్చే ఉంటుంది కదా, నిజమే నో అని చెప్పడం అంత కష్టమా అన్నది ఈరోజు మనం సరదాగా మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో యూనో మీరు దేనికైనా నో చెప్పాలి అనుకుని చెప్పలేకపోయారా, ఇలాంటి సంఘటనలు కూడా సరదాగా పంచుకోవచ్చు. సో మరి నంబర్స్ నేను చెప్పేస్తాను, 0402323003, 0402323482, 0402970471 కి కాల్ చేయొచ్చు, లేదు అంటే కూడా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టచ్చు టు ద నంబర్ 0402323482 అన్నమాట. సో ఫ్రెండ్స్, మరి మన హెలో రెయిన్బో కార్యక్రమంలో సరదా సరదాగా మీరు ఏం చెప్పాలన్నా మరి కార్యక్రమంలో మీరు పంచుకోవచ్చు మీ మనసులో మాట నాతో పాటు శ్రోతలందరితో కూడా. మరి అంతకంటే ముందు సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ తేజ్ ఐ లవ్ యూ నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ తేజ్ ఐ లవ్ యూ నుంచి. సో ఫ్రెండ్స్, మనము నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో ఎండ్ మాట్లాడుకుందామని నేను చెప్పాను. నో చెప్పడం నిజంగానే అంత కష్టమా? దేని గురించైనా, లేకపోతే యూనో మీరు మీ జీవితంలో ఈ మధ్య కాలంలో నో అని చెప్పాలనుకుని దేనికైనా చెప్పలేకపోయారా అని నేను అడిగితే శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో
2: అమిత్ షా గారికి గుడ్ ఆఫ్టర్నూన్,
1: గుడ్ ఈవినింగ్ అండి. రమేష్ గారు
2: ఎలా ఉన్నారు? మేడం గారు
1: సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు?
2: నేనైతే సూపర్ గా ఊపర్ ఉంటాను.
1: ఎప్పుడు అలాగే ఉండాలి, చెప్పండి.
2: అయితే అమ్మా, ఎవరన్నా మా స్నేహితులు కన్నా ఎవరన్నా ఏమన్నా సహాయం కోసం డబ్బులు మీద అడిగినారు మాత్రం నో అని చెప్పలేకపోతున్నా.
1: అవునా?
2: ఏంటన్నా వీక్నెస్ అది, వాళ్ళు సాధ్యం. వాడు 100,000 రూపాయలు అడిగింది అనుకో, కనీసం 5 అన్న 10 అని ఇచ్చేసి కనీసం అంత కొంత కన్నా ఇచ్చారని నాకు అనిపిస్తుంది.
1: అవునా? కానీ ఏ జెన్యున్ అయితే పర్లేదండి. ఒక్కొక్కసారి పాపం మరి మీ మంచితనాన్ని అలా దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఊరికే అడిగితే టాప్ టు బాటమ్ కనుక్కునే చేస్తారనమాట. కదా, అవును కానీ సూపర్ అండి, చక్కగా చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటండి కాలేజ్ షోనా? టెంపరీగా అయితే ఇప్పుడు రావట్లేదండి, ఇప్పటికైతే లేదు. మనకి 1 to 2 మధ్యాహ్నం వస్తుందండి హిందీ, అండ్ ఈవినింగ్ మాత్రం 7 to 8 అనమాట ప్రతిరోజు. అవునండి, ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకునేందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, రమేష్ గారు మంచి విషయం అయితే చెప్పారు. అఫ్ కోర్స్ డబ్బులు ఇవ్వటం విషయానికి వచ్చేటప్పటికి నో అని చెప్పలేకపోతున్నా అన్నారు, కానీ సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా కనుక్కొని చేస్తామన్నారు కదా, అది బాగుంది. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనకి కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో హలో. ఆల్రైట్, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. యూనో మనం నో చెప్పడం నిజంగా అంత కష్టమైనా, ఏ విషయంలో నో చెప్పలేకపోతున్నారు అన్న దాని గురించి సరదాగా నేను అడిగాను కదా. సో మరి శ్రోతలతో మనం మాట్లాడదాం. ఈలోగా సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ RX 100 నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఆర్ఎక్స్టెండెడ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నమ హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ మరి నో చెప్పడం నిజంగానే అంత కష్టమా అండ్ అలాగే మీరు దేనికి నో చెప్పలేకపోతున్నారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో, నమస్తే అండి. శ్రీనివాస్ గారు చెప్పండి.
2: దోహం అనేది కొన్ని విషయాలు తప్పని చెప్పాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలు అయితే చిన్న ఏదైనా అవసరానికి ఏదో అడిగితే మనం ఇవ్వచ్చు, కానీ కొన్ని విషయాలు అంటే మనం వాళ్ళని టెస్ట్ చేయాలని కొంతమంది మళ్ళీ మనం ఎక్కువగా మన దీన్ని అడుగుతూ తీసుకుని అడుగుతారు, అప్పుడు తప్పకుండా మన నో చెప్పాల్సి వస్తుంది.
1: ఓకే ఓకే, నైస్ నైస్. వెనకాల మీదేనా అండి కుక్క?
2: అవును,
1: దానికి మాత్రం అస్సలు నో చెప్పలేం కదా. నిజమే కదా, యూనో చాలా సార్లు మనం స్పెసిఫిక్ దీనికి దానికి అని కాదు, కానీ యూనో సందర్భానుసారం నో చెప్పలేము అని చెప్తూ ఉన్నారు కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనకి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు తెలుసుకుందాం. హలో,
3: తిరునవ్వుల సన్నజాజి గారికి హమారా ప్యార్ భరా నమస్కార్.
1: ఆప్కో భీ హమారా నమస్కార్. మురళీజీ
3: ఎలా ఉన్నారు?
1: సూపర్ అండి, మీరు చెప్పండి మీరు ఎలా ఉన్నారు?
3: మీరు సూపర్ అన్నప్పుడు నేను ఇక్కడ సూపర్ పే సూపర్ హై.
1: డెఫినెట్ గా చెప్పండి.
3: ఏం చెప్పమంటారు?
1: మీరే చెప్పండి. ఈ రోజు నేను నో అన్న దాని గురించి మాట్లాడుకుందాం అని నేను చెప్పాను కదా. నిజంగా నో చెప్పడం అంత కష్టం? మీరు దేనికన్నా నో చెప్పలేరా?
3: చెప్పగలుగుతానండి.
1: అవునా?
3: చిన్న విషయం ఏదైనా సరే తక్కువ చెప్పేస్తాను.
1: ఏదైనా చెప్పేస్తారా టక్కుని?
3: ఏదైనా చెప్పేస్తాను. ఎందుకంటే మన సామెతల్లో ఒక సామెత ఉంది, కానీ అది వాడడం కరెక్ట్ కాదు, కానీ నేను చూచాగా వాడేస్తాను, అది మీరు అర్థం చేసేసుకుంటారు అనేది నేను అనుకుంటున్నాను.
1: పోలేండి, అంత ఇబ్బంది పడుతూ మనం చెప్పుకోవడం ఎందుకు? కానీ జనరల్ గా చెప్పండి.
3: మోమాటానికి వెళ్తే స్టమక్ తెచ్చుకోవడం ఎందుకు?
1: అదే నేను చెప్పేది, అవన్నీ మనకి ఎందుకులే, కానీ జనరల్ గా మనం మాట్లాడుకుందాం. కానీ ఈరో అదేం కాదులేండి, చాలా సార్లు మొహమాటానికి కాదు, కానీ సిచ్యువేషన్ లో అప్పుడప్పుడు చెప్పలేం కదా.
3: ఎందుకండి? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను నేను. భోంచేస్తున్నాం ఒక బంతిలో కూడా.

0: ఫోన్ ఫోన్ చేస్తున్నాము.
1: ఓకే,
0: అక్కడ మనకు భావన బామ్మడతాం, వీళ్ళు తప్ప ఇంకా ఫోర్స్ ఎవరు చేయలేరు కదా. భావననే చేస్తాడు, బామ్మడదనే చేస్తాడు. ఫ్రెండ్ అయితే చేయలేడు, ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు కాబట్టి అరే వీడు ఇంత తినగలుగుతాడు అని చెప్పేసి. ఈ బాబు బామ్మడి ఏంటంటే వాళ్ళకు ఎంతో ఆప్యాయత మన మీద ఉందని చెప్పేసి, ఏ పెట్టుకో బావా, ఏ పెట్టుకో బామ్మడి అది ఇది అన్నప్పుడు మనం తిండి దగ్గర అంటాం కదా, ఏ తాళ్ళనైనా నాకు వద్దు సరిపోయింది నాకు ఇంకా, ఎంత ఖచ్చితంగా అక్కడ తిండి దగ్గర చెప్తామో. ఏ ఏ విషయమైనా నచ్చని విషయం ఉందనుకో, వద్దు నాన్న ఇది నాకు నచ్చడం లేదు అని చెప్పడం మాత్రం నాకు క్లియర్ అండి. ఆ పాయింట్ అయితే క్లియర్,
1: సూపర్. మొత్తానికి అయితే నాకు అలాంటి సమస్యలు ఏమి లేవు, టక్కుని చెప్పేస్తాను నో అంటారు అంతే కదా. సూపర్ అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి నిజంగా యూనో కరెక్టే కదా, అందరికీ ఆ ప్రాబ్లం ఉండదన్నమాట, నో అని చెప్పలేమన్న ఇష్యూసే లేవు కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనం ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ దాస్ కా ధమ్కీ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: దాస్ కాధంకే నుంచి సుపైత్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనమున్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో ఎండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి నిజంగానే నో చెప్పటం అంత కష్టమా? ఏ విషయంలో మీరు నో చెప్పలేకపోతున్నారు అన్న దాని గురించి నేను అడిగితే శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో
2: మేడం. నమస్తే.
1: నమస్తే అండి. ఎవరు?
2: ఏఎస్ రాయడి మేడం.

0: గారు.
1: మేడం
0: ఎక్కడి నుంచి చేస్తున్నారండి రాయుడు గారు? కర్నూలు నుంచి చేస్తున్నారు. రాయుడు గారు చెప్పండి, నిజంగానే నో చెప్పడం అంత కష్టం? మీరు ఏ విషయంలో నో చెప్పలేరండి?
1: నో చెప్పలేదు మేడం.
0: అమ్మో, మూడున్నాయా? చెప్పండి.
1: ప్రాణం కాపాడడం కోసం డబ్బు అవసరం ఉంటే ఇవ్వడం ఇవ్వాల్సినప్పుడు నో చెప్పకూడదు మేడం.
0: ఓకే.
1: రెండోది వచ్చేసి పిల్లల చదువు కోసము మనం ఆ విషయంలో అర్థం చెప్పు నో అనకూడదు మేడం.
0: ఓకే.
1: మూడోది వచ్చేసి అమ్మాయి పెళ్లి చేస్తున్నందుకు డబ్బు కావాలన్నప్పుడు సహాయం కావాలన్నప్పుడు నో చెప్పకూడదు మేడం. ఆ మూడే.
0: ఓ, నిజంగా అన్ని టాప్ మోస్ట్ వే చెప్పారనమాట కదా?
1: అవును మేడం, అదే అవసరం. ఆ విషయంలో వాళ్ళు తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకు వాళ్ళ కుటుంబంలో ఆ పిల్లలకు సక్సెస్ అయితే చాలు మేడం.
0: ఓకే ఓకే. మీరు నిజంగా చాలా పెద్ద మనసు అండి రాయుడు గారు. పేరుకి తగ్గట్టుగా చెప్పారు నిజంగా కదా? నిజంగా మీరు రాయుడు అనగానే నాకు పెదరాయుడు చిన్నరాయుడు అందరు గుర్తు చేశారండి. సో మీ స్వభావం కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. నిజమే కదా, యూనో రాయుడు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆఫ్ కోర్స్ యూనో ప్రతి దానికి ఒక చుక్కు ఉంటుంది కదా, కండిషన్స్ అప్లై అయిన. సో దానికి తగ్గట్టుగా మనం చేస్తూ ఉండాలి. నిజమే. అండ్ మరి అలా చేయాలి అంటే డెఫినెట్గా మన పొజిషన్లో కూడా ఉండాలి. అందరికీ అనిపిస్తూ ఉంటుంది సాయం చేయాలని. సో కొంత పాపం కొంతమంది కుదరచ్చు కుదరకపోవచ్చు కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుంచి సుపైత్ సాంగ్ విన్నారు సో ఫ్రెండ్స్. మనము నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో ఎండ్. మరి మాట్లాడుకుంటూ ఉన్నాము, నో చెప్పడం నిజంగానే అంత కష్టం. మరి మీరు ఎలాంటి విషయాల్లో నో చెప్పలేరు అని నేను అడిగితే షూట్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో, హలో అండి, ప్రభాకర్ గారు, ఓలేటి ప్రభాకర్ గారు చెప్పండి. నన్ను హీరోయిన్ చేసేది మీరు ఒకరే కదా? అంతే అంతే, చెప్పండి. అదే అదే, అవును చెప్పండి.
2: ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నో అని ఫస్ట్ ఒకేసారి చెప్పేయకుండా కొంచెం ఆలోచన చేస్తాను అన్నమాట.
1: ఓ, స్లో మోషన్ లో ఈఎంఐ పద్ధతిలో
2: పనికి వచ్చేదా పనికి రాందా,
1: ఓకే,
2: వాళ్ళకి అవసరము అంత ఇది అనుకునేటప్పుడు ఓకే అని చెప్పేస్తాను. లేదు వాళ్ళు మనకి ఇది లేదు అన్నప్పుడు నో అని చెప్పేస్తాను.
1: ఓకే, అయితే పర్వాలేదు, చెప్పగలరు అన్నమాట మీరు.
2: మా అనుష్క గారు ఏం అడిగినా కూడా నో చెప్పను.
1: ఓకే ఓకే, గుడ్. సో అడిగితే మాత్రం మంచిగా టాపిక్ కి తగ్గట్టుగా టకటకా చెప్పేస్తారన్నమాట కదా? సూపర్ అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి, బాగా చెప్పారు కదా ఓలేటి ప్రభాకర్ గారు. నిజమే, యూనో ఎప్పుడు కూడా నేను అన్నట్టుగా సిచ్యువేషనల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి టక్కుని నో అని చెప్పలేము చాలాసార్లు. సో సందర్భానుసారం దానికి తగ్గట్టుగా మరి మనం మాట్లాడుతూ ఉండాలి, నో అని చెప్తూ ఉండాలి కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనము హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ మరి నేను అడిగిన టాపిక్ నో గురించి కదా. సో మీరు కాల్ చేయవలసిన నంబర్ 0402323 0030 0402323 4821 0402970 4715 కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టచ్చు టు ద నంబర్ 0402323 4822 అన్నమాట. సో ఇప్పుడైతే సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ భీమ్లా నాయక్ నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ భీమ్లా నాయక్ నుంచి. సో ఫ్రెండ్స్, మనము నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, హెలో రెయిన్బో కార్యక్రమంలో మనం ఉన్నాము అండ్ నో గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో మరి ఆ నో చెప్పడం నిజంగా అంత కష్టమా అంటే మరి శ్రోతలు చెప్తామంటున్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో హలో, ఓకే బాయ్ మిస్టేక్. అప్పుడప్పుడు యూనో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయి, మనమేం పట్టించుకోకూడదు. వాటికైతే మనం నో చెప్పిన పాపం అలా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి దట్స్ ఓకే. సో ఫ్రెండ్స్, మనం నో చెప్పడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే యూనో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, నిజంగా యూనో అప్పుడు కనుక నో చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము. నిజంగా అప్పుడు చెప్పుంటే బాగుండేది అని కూడా అనుకుంటూ ఉంటాము. లేదు లేదు, ఆ రోజు నో చెప్పకుండా ఉంటే కూడా బాగుండునని చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. ఇలా రకరకాల యూనో మనకి ఫీలింగ్స్ రావటం అండ్ రకరకాల సందర్భాల్లో రకరకాలుగా అనిపించడం మనకు జరుగుతూ ఉంటుంది నిజమే. బికాస్ యూనో ఎప్పుడైనా ఆ టైంకి ఏదనిపిస్తుందో అదే మనం చేస్తూ ఉంటాం, కానీ రైటా రాంగా అంటే మనం కరెక్ట్గా చెప్పలేం కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనం ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఖిలాడి నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం రంగులమయం.

0: Rainbow 101.9 కిలాడి మూవీ నుంచి సూపర్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నమ్మ హెలో రెయిన్బో కార్యక్రమంలో ఏం మాట్లాడుకుంటూ ఉన్నాము, నో చెప్పటం నిజంగానే అంత కష్టమా, మీరు దేనికి నో చెప్పలేరు అంటే మరి శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి నరసింహారెడ్డి గారు.
1: బాగుందా మేడం?
0: సూపర్ అండి, మీరెలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాం మేడం.
0: చెప్పండి.
1: నో చెప్పడం అంటే మేడం ఈజీ అంటే, ఎట్లయితే మనకు పని కాదనుకోండి, మనతో కాని పనికి నో చెప్పడం చాలా బెస్ట్ మేడం.
0: అంతే అంటారా? అనవసరంగా రాని దాన్ని చేతకాని దాన్ని వేసుకుంటే మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకని.
1: అంతే మేడం, అంతే. ఎందుకంటే నో ఆలోచించి ఒకవేళ నో అని చెప్పారు అనుకోండి,
0: అది
1: ఆ పని మీతో అవుతుంది అనుకోండి, అప్పుడు చేసేవాడు సంతోషపడతాడు
0: కదా. పోన్లే, ఇప్పుడు నో చెప్తే వాళ్ళు ఫీల్ అయినా అసలు పని పాడవకుండా ఉంటుంది కదా. మన పెద్దవాళ్ళు సామెత కూడా చెప్పారు కదండి, అంత నిష్ఠూరం కంటే అది నిష్ఠూరం బెటర్ అని.
1: అదే బెస్ట్ మేడం.
0: సూపర్ అండి, నిజం. ఆ విషయంలో మాత్రం నో చెప్పాలంటారు కదా.
1: అది
0: హమేషా ఎస్ఐ బోల్నా చెయ్యి. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. నిజంగా నరసింహారెడ్డి గారు మంచి మాట చెప్పారు, కరెక్టే. యూనో, మనకి చేత కానివి మనం చేయలేనివి పప్పు మొహాటానికి ఒప్పేసుకుంటే నో చెప్పకుండా ఆ తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనతో ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో, అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది, నో ప్రాబ్లం. హలో, ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము నో చెప్పడం గురించి. సో ఫ్రెండ్స్, మరి మీరు ఏ విషయానికి నో చెప్పలేరు అన్న దాని గురించి నేను అడిగాను. సో ఆ విశేషాలన్నీ మాట్లాడుకుందాం సూపర్ హిట్ సాంగ్ తర్వాత. కానీ సాంగ్కి వెళ్ళబోయే ముందు ఒక ముఖ్య గమనిక. మరి ఈరోజు మన మే నెలలో చివరి ఆదివారం కాబట్టి మరికొద్ది నిమిషాల్లో అంటే 8 గంటలకి మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారం జరుగుతుంది, తప్పకుండా వినండి. సో ఫ్రెండ్స్, ఇంకా విశేషాలు మనం మాట్లాడుకుందాం, అంతకంటే ముందు వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ పుష్ప నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం రంగులమయం.

0: Backbone 101.9.
1: పుష్ప నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనమున్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈరోజు మరి నో చెప్పడం నిజంగా అంత కష్టమా? మీరు ఏ విషయంలో నో చెప్పలేకపోతూ ఉన్నారని నేను అడిగితే శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మగారు.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు, చెప్పండి.
2: అయితే మా దగ్గరికి మీరు అన్నట్టుగా చాలా మంది ఏదో కార్యక్రమాలు తీసుకోవటానికి కోసం మన దగ్గరికి వస్తారు. ఏదో పోలీస్ కేసులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, కాలేజ్ సీట్ల కోసం వస్తారు, దానికోసం వస్తారు. మన దగ్గర మన తోట అయితేనేమన్నా కంపల్సరీగా అరే నువ్వు అక్కడ పోయి అంటే నా పేరు చెప్పు, లేకపోతే అక్కడ లెక్చరర్ ఉంటాడు ఆయన వెంకటాచలం అని ఉంటాడు ఆయన చెప్పేస్తే నా పేరు చెప్పు నీకు సీట్ ఇచ్చేస్తారా అని చెప్పేసి చెప్పేస్తాము.
1: హెల్ప్ చేస్తుంటారు,
2: ఏ పని అయితే ఆ పని తప్పకుండా. లేకపోతే ఏదన్నా మున్సిపల్ కార్పొరేషన్ లోనే పని ఉందనుకోండి, జిహెచ్ఎంసీలో అక్కడ మనకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి
1: ఏదన్నా కానీ. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అండి, నిజంగా క్లారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడు నో చెప్పడం పెద్ద కష్టమేం కాదంటారు.
2: అంటే కష్టం అంటే కాదు కాదు, కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే పోలీసు పర్మిషన్ లో కొన్ని ఉంటాయి.
1: అంటే అవి ఓకేలేండి, ఏదున్నా కానీ అసలు స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే యూనో మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే అసలు మనం చేయగలమో లేదో తెలుస్తుంది, అప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా.
2: అదే అదే అది అట్లా ఉంటేనే. అదే దానికే మీరు అన్నట్టుగా ఎప్పుడైతే మన తోటి పని కాదో అప్పుడు కంపల్సరీగా
1: చెప్పేసేయాలి. అవును, నిజంగా లేనిపోని ఇష్యూస్ ఎందుకు చెప్పండి కదా.
2: అంటే ముందు అంటే టైం ఉంటుంది.
1: అవును అవును,
2: టైం అయిపోయిన తర్వాత కొందరు వస్తారు,
1: అప్పుడు ఏం చేయలేము. నిజం నిజం, అవును జరుగుతూ ఉంటుంది.
2: మనం చెప్పాల్సి వస్తుంది
1: ఖచ్చితంగా ఖచ్చితంగా
2: అవుతుంది. ముందే వచ్చే పని అయిపోతుంది,
1: అంతే
2: రాకుండా టైం అయిపోయిన తర్వాత కట్టాల్సిన టైం అయిపోయిన తర్వాత వచ్చి అన్నా కాదు టీడీపీ
1: మనం ఏం చేయలేం అంతే.
2: అలాంటి పరిస్థితులలోనే తప్పకుండా కూడా కాదు, కొన్ని కొన్ని పోలీస్ కేసెస్ లో కూడా కొన్ని కొన్ని
1: నిజమేలేండి. యూనో రకరకాల నేను అన్నట్టు ఎప్పుడు ఒక చుక్క చెప్తూ ఉంటాను కదా, కండిషన్స్ అప్లై అని ప్రతిదానికి అలా ఉంటూ ఉంటుంది కదా. నిజం అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకునేందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి నిజమే. యూనో ఎందుకంటే సిచ్యువేషన్

ఇమోషనల్ బేస్డ్ కదా ప్రతి ఒక్కటి కూడా. ఆ తర్వాతే మనం చెప్పగలము చేయగలము దేని గురించి అయినా కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనతో ఇంక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో. ఓకే, యూనో పాపం వాతావరణానికి కూడా ఇవి నో చెప్పలేకపోతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. హలో. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. సుపైట్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ అ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి నో చెప్పడం నిజంగానే అంత కష్టమా? మీరు దేని ఏ విషయంలో నో చెప్పలేరు అని నేను అడిగితే శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు తెలుసుకుందాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు?
2: రేణుకా అండి.
1: రేణుకా గారు?
2: అవునండి.
1: రేణుకా గారు చెప్పండి, మీరు ఏ విషయంలో నో చెప్పలేరండి?
2: ఇప్పుడు ఎవరైనా ఏదైనా పని చెప్తే మనకు నచ్చకపోతే అది నో అని చెప్పేసేయాలండి.
1: అంతే అంటారా?
2: వాళ్ళు ఏదో మొహమాట పడతారని మనం చేస్తే
1: వాళ్ళు ఫీల్ అవుతారని మనమే ఫీల్ అయ్యి, మనం ఫీల్ అవ్వాల్సింది మనమే ఫీల్ అయ్యి కదా.
2: అంతే,
1: నిజంగా అదే బెటర్ అంటారు కదా.
2: అంతే అండి.
1: మీరైతే అలాగే చేస్తూ ఉంటారా?
2: ఒకప్పుడు మొహమాట పడి అనుకుంటూ పోతుంది.
1: ఓకే, లేనిపోయిన సమస్యలు తెచ్చుకున్నారా? అందుకని ఆ తర్వాత నుంచి ఫాలో అయిపోతున్నారు, ఇది అసలు వర్కౌట్ అయ్యాలా లేదని. అంతేనా? సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. నిజంగా రేణుకా గారు బాగా చెప్పారు కదా, కుదరకపోతే చెప్పేసేయాలంతే, ఎందుకు లేనిపోని ఇష్యూస్.

0: ఆల్రైట్ సార్, ఫ్రెండ్స్ మంత్ ఇంకా కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో హలో
1: హలో,
0: హలో అండి, ఎవరు?
1: నీ రామాచారి ప్రభు విజయనగరం మాట్లాడుతున్నామా?
0: రామాచారి గారు
1: బాగున్నారా?
0: సూపర్ అండి, మీరు చెప్పండి, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నానమ్మా.
0: చెప్పండి.
1: ఎట్లా అంటే, మీరు ఏమన్నా ముఖ మార్గం ఏమన్నారు మీరు?
0: ఏంటండి
1: ఆ టాపిక్ సార్ చెప్పండి.
0: అవునా, మనం నో చెప్పలేం కదా చాలా సార్లు, మీరు ఏ విషయంలో నో అని చెప్పలేరండి, లేదు కాదు అని?
1: అదే నేనేం చేస్తానంటే మనిషి గుణం చూసి చెప్తాను నేను.
0: ఓకే ఓకే.
1: మనసు అంటే మనం అంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూస్తాం, అది మంచోది అంటే రైట్ అంట.
0: ఓకే ఓకే.
1: లేకపోతే ఆయన గుణం చూసిన తర్వాత లేదని
0: చెప్తాడు. సూపర్ సూపర్ అండి, నిజంగా నిజంగా. అసలు అదే అదే కరెక్ట్ గా యూనో జడ్జ్ చేసి చేయడం అనేది బెటర్ అంటారు కదా. ఆల్రైట్ అండి, సూపర్ గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ అదన్నమాట సంగతి, నిజంగా యూనో ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఎస్ చెప్పినా నో చెప్పినా డెఫినెట్గా ఎస్ అని చెప్పడం కూడా ఈజీ అని నేను చెప్పాననుకోండి, సిచ్యువేషనల్ బేస్డ్ కాబట్టి నిజంగా అన్నీ కష్టమే. అండ్ మరి ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి దాన్ని బట్టి వెళ్ళాలి. ఆల్ రైట్, సో మనం ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ మన వాట్సాప్లో కూడా చాలామంది మెసేజ్ పెట్టారు, సో వాటి విశేషాలు కూడా నేను చెప్తాను. అంతకంటే ముందు వచ్చేస్తుంది పెళ్లి సందడి మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: పెళ్లి సందడి చిత్రం నుంచి సుపైత్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో. అండ్ నువ్వు చెప్పడం నిజంగానే అంత కష్టమా అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాగా. సో మరి వాట్సాప్లో కూడా మనకి మెసేజెస్ వచ్చాయి. అయితే మరి

కర్మన్ ఘాట్ నుంచి విశ్రుత చేస్తూ ఉన్నారు. నిజమే, నో చెప్పటం కష్టమే, కానీ బయటికి ఎవరైనా సరదాగా అలాగా తీసుకెళ్తాను అంటే మాత్రం నేను టక్కున అసలు నో చెప్పనే చెప్పలేనని చెప్తూ ఉన్నారనమాట. బాగుంది కదా, యూనో సరదాగా యూనో ఫర్ ఎ చేంజ్ కోసం అలా బయటికి వెళ్ళడానికి నో అని చెప్పలేకపోవడం ఓకే, బాగానే ఉంటుంది కదా. ఆల్రైట్, సో అంతేకాకుండా మరి ఉప్పల్ నుంచి చేస్తూ ఉన్నారనమాట నయనిక అంట, మంచి పేరు బాగుంది కదా. సో నయనిక అంటూ ఉన్నారు, నిజమే ఎప్పుడూ కూడా అంటూ ఉంటారు నో చెప్పడం కష్టం కష్టం అని. కాకపోతే మన కాలర్స్ ఆల్రెడీ మాట్లాడినట్టు నిజంగా సిచ్యుయేషన్ బేస్డ్ అయితే మరి చెప్పేస్తేనే బెటర్ నో చాలాసార్లు. ఎందుకంటే తను కూడా ఒకసారి అఫ్కోర్స్ కాలేజ్లో అనమాట ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు తనకు ఆల్రెడీ తన ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను అని ఒప్పుకోవటం అండ్ దాంట్లో సిచ్యువేషన్

ఉప్పల్ నుంచి చేస్తూ ఉన్నారన్నమాట. నయనిక అంట, మంచి పేరు బాగుంది కదా, సో నయనిక అంటూ ఉన్నారు. నిజమే, ఎప్పుడూ కూడా అంటూ ఉంటారు నో చెప్పడం కష్టం కష్టం అని. కాకపోతే మన కాలర్స్ ఆల్రెడీ మాట్లాడినట్టు నిజంగా సిచ్యుయేషన్ బేస్డ్ అయితే మరి చెప్పేస్తేనే బెటర్ నో చాలాసార్లు. ఎందుకంటే తను కూడా ఒకసారి అఫ్కోర్స్ కాలేజ్లో అనమాట ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు తనకు ఆల్రెడీ తన ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాను అని ఒప్పుకోవటం అండ్ దాంట్లో సిచ్యువేషన్కి తగ్గట్టుగా చేయలేకపోవటం, అలా ఆవిడ కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట. నిజమే, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ముఖ్యంగా కాలేజ్లో అయితే కనుక. అండ్ అంతేకాకుండా మరి ఇంకొకరు చేస్తూ ఉన్నారన్నమాట పటాన్ చెరువు నుంచి. సో వాళ్ళు చెప్తూ ఉన్నారు, నిజమే యూనో, ఎందుకంటే ఎప్పుడు ఎవరు నో చెప్పినా కానీ, అంటే ఇది జనరల్గా అనమాట అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెన్స్ అని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే నిజమే కదా, ఎప్పుడైనా అబ్బాయిలు ఏమన్నా అడిగితే టక్కుని నో చెప్పేస్తారంట, కానీ అమ్మాయిలు అడిగితే మాత్రం నో చెప్పలేము అని అంటూ ఉన్నారు. నిజమే, ఈయన పేరు అయితే చెప్పలేదన్నమాట, క్యాజువల్గా మెసేజ్ అయితే పెట్టారు. ఏమో నిజమే అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కదా. సో ఇది కూడా నేను అన్నట్టుగా సందర్భానుసారం ఉంటుంది కాబట్టి మనం ఇది అని పిన్ పాయింట్ చేసి చెప్పలేం కదా నిజంగా. సో ఆన్ ద హోల్ ఎస్ నో అని చెప్పగలమా లేదా అంటే సిచ్యువేషన్ బేస్డ్ కాబట్టి ఇది అని డిసైడ్ చేయలేము. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి హెలో రెయిన్బో కార్యక్రమంలో నేను అడిగిన టాపిక్కి మీరందరూ ఎంతగానో మరి ఉత్సాహం చూపించి నాతో పాటు శ్రోతలందరితో పంచుకున్నందుకు మీ అభిప్రాయాలని చాలా చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ, మనందరికీ ఎంతగానో నచ్చిన రాధేశ్యా మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. అండ్ ఆ సాంగ్ తర్వాత మరి నేను అంతకుముందు చెప్పినట్టు 8 గంటలకి మరి ఈరోజు మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారం జరుగుతుంది. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
1: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది.

0: ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కల నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కల నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కలను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కలలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెంలో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, "గురీందర్, పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు. నువ్వు కలలు కనటం ఆపవద్దు" అని చెప్పేవారు. "నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు" అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, "చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా" అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, "నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను, కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని." మా నాన్నగారు కూడా నాతో అన్నారు, "నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి, అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు, కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో" అని చెప్పేవారు. "నీకు మేము అన్ని సౌకర్యాలు

0: సౌకర్యాలు కల్పిస్తాం. ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం. కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం. కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలో పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరం అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయ్, మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు,
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది. పచ్చి మామిడికాయలు ఉడకడం

మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆంపన్న కనిపిస్తుంది. ఇది పచ్చిమామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం, నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.

రకాలు. గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగరా. యాదృచ్ఛికంగా లంగరా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచ మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు
వారి సంబంధం

యుద్ధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్ దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారం అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్

చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తీ నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు
కొంతమంది యువ విద్యార్థులు

0: విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలల్ని నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థులు కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు 1 చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. FM Rainbow 101.9.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తెలంగాణలోకి. సో మరి మన తెలంగాణకే స్పెసిఫిక్గా కొన్ని విశేషాలు, స్పెషాలిటీస్ ఉంటాయి కదా. సో అలాంటి విశేషాల గురించి మాట్లాడుకుందాం. మరి దేని గురించి మాట్లాడుకుందాం అంటే డెఫినెట్గా నేను చెప్తాను, కానీ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, ఆ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. సో మరి రంగస్థలం నుంచి వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఖైదీ నంబర్ 150 నుంచి. సో ఫ్రెండ్స్, మనమున్నాము తెలంగాణలో అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఎన్నో అద్భుతమైన సందర్శన స్థలాలు ఉన్నాయి. అయితే ప్రకృతిని ఆస్వాదించడానికి అంటే యూనో జలపాతాలు, నదులు, సరస్సులు, అడవులు, హస్తకళలు ఇలా చాలా చాలానే ఉన్నాయనుకోండి. అవి కాక ఎంతో పురాతనమైన అండ్ అలాగే ఎంతో చరిత్ర ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అండ్ అలాంటి ఒక గొప్ప ప్రదేశం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే యూనో ఎప్పుడూ కూడా టూరిజం విషయానికి వస్తే డెఫినెట్గా మనం ఇలా ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు ఎక్కువగా అయితే కనుక టెంపుల్స్ అవి కూడా సందర్శిస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్క టెంపుల్కి కూడా ఏదో ఒక ఇంపార్టెన్స్ అండ్ స్పెషాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. సో మన విశేషాలన్నీ మాట్లాడుకుందాం, కానీ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లెజెండ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ లెజెండ్ నుంచి అండ్ ఫ్రెండ్స్ మనమున్నాము తెలంగాణలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్ మనమేమో మరి తెలంగాణలో ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము ఒక స్పెసిఫిక్ మరి ఆలయం గురించి అని నేను చెప్పాను కదా. సో ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ శ్రీ సీతారామస్వామి గుడి ఒకటి ఉంది. అయితే అది చాలా చాలా పురాతనమైనదన్నమాట. ఎంత పురాతనం అంటే కాకతీయుల రాజుల కాలం నాటిదని చెప్తూ ఉంటారు. అంతేకాదు యూనో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అని మనకైతే తెలియదు అనుకోండి, ఆధారాలు బట్టి చెప్తే కనుక. అంటే ఆలయం గంట ఉంటుంది కదా, దానిపైన తెలుగు అక్షరాలతో అండ్ అంకెలతో రాసి ఉందంట, ఐ మీన్ చెక్కి ఉంది. అయితే 1333 అని ఉందంట. సో సంవత్సరం అని దాని మీద చెక్కడం జరిగింది. అంటే డెఫినెట్గా యూనో ఇది చాలా చాలా పురాతనమైంది, ఎన్ని రోజులు అప్పటిది అంటే కనుక డెఫినెట్గా ఇలాంటి ఆధారాలను బట్టి మనం చెప్పొచ్చు అనుకోండి. అది కాక యూనో ఎప్పుడైనా కానీ పాతకాలం విశేషాలు తెలుసుకోవాలంటే ఇలాంటి శాసనాలు అండ్ ఇలాంటి చెక్కిన వాటి నుంచే మనం తెలుసుకుంటూ ఉంటాము. అండ్ అంతేకాకుండా ఇది 16 స్తంభాలతో కళ్యాణ మండపం అది కట్టడం జరిగిందని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉందంట. నిజంగా పాతకాలం కట్టడాలంటే మామూలుగా ఉండవు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ అన్ని కాలాలకి తగ్గట్టుగా అలాగా మరి డిఫరెంట్ చేంజెస్ వస్తూ ఉంటాయి క్లైమేట్లో, అలాంటి వాటిని తట్టుకుని నించునేలాగా తయారు చేస్తూ ఉంటాం. సో అదనమాట సంగతి. అండ్ దానికి సంబంధించి చాలా చాలా ఒక గొప్ప విశేషం ఉందన్నమాట ఈ ఆలయానికి సంబంధించి. ఆ విషయం కూడా నేను చెప్తాను, కానీ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జెంటిల్మెన్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము తెలంగాణలో. సో ఫ్రెండ్స్, మనమేమో మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరరావుపేటలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయం గురించి విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందని నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఆలయంలో యూనో మనందరికీ తెలుసు మూల విగ్రహం ఒకటి ఉంటుంది, అది ప్రతిష్ఠ చేస్తారు అండ్ స్పెసిఫిక్ టైం అంతా ఉంటుంది. అయితే ఈ గుడిలో మూల విగ్రహ ప్రతిష్టకు ముందే ఒక అఖండ దీపం వెలుగుతూ ఉందంట. అంటే అఫ్కోర్స్ వెలిగించారనుకోండి, అది ఇప్పటికీ కూడా అంటే ఇంచుమించు 700 సంవత్సరాల నుండి కూడా వెలుగుతూనే ఉందంట. అలా ఎలా అంటే అలా జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. అది కొండెక్కకుండా అంటే ఆరిపోకుండా అఫ్కోర్స్. అయితే భక్తులు అండ్ అలాగే ఆలయ నిర్వాహకులు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు అప్పటి నుంచి ఇన్ని రోజుల నుంచి తరతరాల నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఉన్న ఈ దీపాన్ని చూడటానికే చాలామంది వస్తూ ఉంటారంట. మరి నిజంగా అఫ్కోర్స్ ఇక్కడ సీతారాముల స్వామి గుడి కాబట్టి శ్రీరామనవమి కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. నిజంగా ఏదైనా ఇట్లాంటి డిఫరెంట్ విశేషాలు వింటే కనుక డెఫినెట్గా గమ్మత్తుగానే అనిపిస్తూ ఉంటుంది.

నాకు కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ దీపాన్ని చూడటానికి మరి వస్తున్నారంటేనే అదెంత స్పెషలో అర్థమవుతుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ శ్రీరామరాజు నుంచి వచ్చేస్తుంది. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ తొలి ప్రేమ నుంచి. సో ఫ్రెండ్స్, మనమేమో తెలంగాణలో మాట్లాడుకున్నాం ఇంతవరకు రాజన సిరిసిల్ల జిల్లాలోని శ్రీ సీతారామ ఆలయం అండ్ విశేషాల గురించి. అక్కడ ఎప్పటి నుంచి

అంటే దాదాపు 700 సంవత్సరాల నుంచి వెలుగుతున్న అఖండ దీపం గురించి, అండ్ అలాగే చాలామంది ఆ దీపాన్ని సందర్శించడానికే వెళ్తూ ఉంటారని కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి ఇవన్నమాట ఈ రోజుకి తెలంగాణలో విశేషాలు. మరి నేను సైన్ ఆఫ్ చేసేసే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా మనం హ్యాపీగా ఉండాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచాలి, అంతేకాకుండా రిసోర్సెస్ని చాలా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదైనా కానీ వనరులను అనేవి జాగ్రత్తగా కాపాడుకుంటే డెఫినెట్గా భవిష్యత్ తరాలకి మనం ఇవ్వాలనుకోండి, అంతేకాకుండా ఇప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా వాడుకుంటే మనకే అడ్వాంటేజ్గా ఉంటుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి నేను ఆర్జే అనుష్ ఆఫీషియల్గా సైన్ ఆఫ్ చేసేస్తూ మీకోసం మరి వేస్తూ ఉన్నాను సూపర్ హిట్ టు బ్యాక్ సాంగ్స్ ఫ్రమ్ ద మూవీస్ జీన్స్ అండ్ అలాగే రోబో నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.